0: FM 90.4
1: శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రతపారిజాతం సీతాముఖాంబూరుహచించరీక సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తి అకస్మాత్ యుద్ధాన్ని ప్రారంభించకూడదని ఒక నాలుగు మాటలు రాయబార రూపంలో చెప్తే ఏమైనా మారుతాడేమోనని మరొకసారి అంగదుణ్ణి రాయబారిగా పంపించినటువంటి ఘట్టాన్ని, రాయబారి అని కూడా చూడకుండా ఆ దూతని సంహరించేటటువంటి ప్రయత్నం చేసిన రావణుడు వైఫల్యం చెందిన ఘట్టాన్ని నిన్న నేను మీకు మనవి చేసి ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి రాక్షసులు రాయబారం వైఫల్యం చెందినటువంటి కారణం చేత యుద్ధోన్ముఖులైనటువంటి వానర సైన్యం యొక్క ఉద్ధతిని రావణాసురునికి తెలియచేశారు. తతస్తే రాక్షసాస్తత్ర గత్వా రావణమందిరం నివేదయన్ పురీం వృద్ధాం రామేణ సహ వానరైహి. వానరులతో కూడినటువంటి రాముడు ఆ లంకాపట్టణాన్ని

0: ముట్టడించాడు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు అన్న విషయాన్ని రావణాసురునికి తెలియచేశారు. రావణాసురుడు అంతఃపుర గవాక్షంలోంచి చూశాడు. లంకాపట్టణం చుట్టుపక్కల అంతా కూడా కొన్ని కోట్ల కోట్ల వానర సైన్యము చేత ఆక్రమింపబడి ఉంది. వాళ్ళందరూ యుద్ధానికి సన్నద్ధంగా ఉండి ఎంతటి క్లిష్టమైనటువంటి కార్యాన్నైనా సరే సులభంగా సాధించగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ చేత రాక్షసుల్ని హతమార్చడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉత్సాహంతో నిండినటువంటి హృదయం కలిగిన వారి యుద్ధోన్ముఖులైనటువంటి వారి యొక్క పరిస్థితిని గమనించాడు. పైకి ఎంత డాంబికం ప్రదర్శించినా ఆ నరవానరుల యొక్క తేజస్సుని గమనించినటువంటి వాడై మనసులో కించిత్ వ్యధని పొందాడు. వాళ్ళు వేరు ఆయుధములు తెచ్చుకోవలసినటువంటి అవసరం లేని వాళ్ళు వానరులు. అక్కడ దగ్గరలో ఉండేటటువంటి పర్వత శిఖరాలని, అరణ్యాలలో ఉండేటటువంటి వృక్షాలని, పెద్ద పెద్ద శిలలని, వాళ్ళ గోళ్ళని ఆయుధాలుగా వాళ్ళు సిద్ధంగా లంకాపట్టణం మీద దాడికి ఎదురు చూస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఎక్కడైనా యుద్ధం చేస్తే వీళ్ళు ఎక్కడ యుద్ధం చేశారో ఆ నగరం, ఆ కోట పాడవ్వాలి. కానీ దానితో పాటు అరణ్యములు కూడా పాడయ్యాయి. ఎందుకు పాడయ్యాయంటే వీళ్ళు మరి చెట్లన్నీ పీకేస్తారు కాబట్టి వానరులు, ఆ చెట్లతో యుద్ధం చేస్తారు కాబట్టి అరణ్యములు కూడా ధ్వంసమయ్యాయి. మరి ఇన్ని కోట్ల కోట్ల వానరములు వృక్షములను పెకలించినప్పుడు అరణ్యముల యొక్క స్థితి మారిపోతుంది కదా, అందుకని అరణ్యములు ధ్వంసమయ్యాయి. అక్కడ పెద్ద పెద్ద కోట బురుజులు ఉన్నాయి. ఆ కోట బురుజుల మీదకి వానరులందరూ బయలుదేరారు. తే ద్రుమేహి పర్వతాగ్రైశ్చ ముష్టిభిశ్చ ప్లవంగమాహ ప్రాకారాగ్రాణ్యరాణ్యాని మమంధు స్తోరణాని చ. వాళ్ళు తే ద్రుమైహి పెద్ద పెద్ద వృక్షాలని, పర్వతాగ్రైశ్చ పర్వతముల మీద ఉండేటటువంటి శిఖరములను, ముష్టిభిశ్చ ప్లవంగమాహ పిడిగుద్దులు గుద్ది పాడు చేయడానికి వాళ్ళు సిద్ధపడినటువంటి వారై లంకాపట్టణం మీదకి వెళ్ళి ప్రాకారములనన్నిటినీ కూడా తమ పిడికిడి గుద్దుల చేత, ఆ చెట్ల చేత, శిఖరముల చేత మోది ఆ లంకాపట్టణపు వైభవాన్నంతటినీ కూడా నశింపచేసి ఆ తోరణాలన్నీ కింద పడిపోయేటట్టుగా కొట్టేశారు. పరిఘాహ పూరయంతి స్మ ప్రసన్న శలిలాయుతాః పాంశుభిః పర్వతాగ్రైశ్చ తృణైహి కాస్తైశ్చ వానరాః. వాళ్ళు అక్కడ ఉండేటటువంటి అగట్టలు మంచినీటితో నింపబడి ఉన్నాయి. నేను యుద్ధకాండ ప్రారంభం రోజుల్లో ఉంది మీతో ఆ అగట్టల గురించి మనవి చేశాను, జలదుర్గము అని. ఆ నీటిని ప్రవేశపెట్టి దాటడానికి వీలు లేకుండా చేస్తారు. ఆ అగట్ట దాటడం చాలా కష్టం. కానీ రామరావణ యుద్ధంలో కలిసి వచ్చినటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు అగట్టని పూడ్చడం చాలా తేలిక వీళ్ళకి. ఎందుకని అంటే, పరిఘాహ పూరయంతి స్మ ప్రసన్న శలిలాయుతాః పాంశుభిః. వాళ్ళు ఇన్ని కోట్ల మంది వెళ్ళి కనపడినటువంటి పెద్ద పెద్ద మట్టి గడ్డలన్నీ పెకలించి తెచ్చి ఆ శుద్ధమైన నీళ్లలో వేసేశారు. పర్వతాగ్రైశ్చ పర్వత శిఖరములను తీసుకొచ్చి ఆ అగట్టల్లో పడేశారు. ఎంతసేపట్లో పూడుకుపోవాలి? తృణైహి కనపడినటువంటి గడ్డంతా పట్టుకొచ్చి అందులో పడేశారు. కాస్తైశ్చ కర్రలు, కొమ్మలు మొదలైనవన్నీ తెచ్చి అందులో పడేశారు వానరాహ. ఆ వానర సైన్యం అక్కడ ఉన్నటువంటి అగట్టల్ని ఇటువంటి పదార్థాలతో నింపేసింది. నింపేసి ఇప్పుడు కోట ద్వారమును బద్దలు కొట్టాలి. బద్దలు కొడితే లోపలికి నగర ప్రవేశం చెయ్యవచ్చు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ఇత్యేవం ఘోషయంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః అభ్యదావంత లంకాయాః ప్రాకారం కామరూపిణః. వాళ్ళు పెద్ద పెద్ద సింహగర్జన చేస్తూ రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి, సుగ్రీవునికి జయనాదం చేస్తూ పెద్ద పెద్ద ఘోషలతో లంకాపట్టణంలో ప్రవేశించి ఆ లంకని ధ్వంసం చేయడానికి సిద్ధపడుతున్నారు. వ్యూహాత్మకంగా భేదించడం వేరు, వ్యూహం లేకుండా వెళ్ళి యుద్ధం చేయడం వేరు. వ్యూహరచన అనేటటువంటిది యుద్ధంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. వ్యూహరచన చేసేటప్పుడు సాధారణంగా కోటకి నాలుగు వైపులా ద్వారాలు ఉంటాయి. నాలుగు ద్వారాలని నలుగురు యోధులు రక్షిస్తూ ఉంటారు. వాళ్ళ వెనక కొన్ని కోట్ల సైన్యం ఉంటుంది. లోపల ఏ యోధుడు కోట ప్రాకారపు కోట యొక్క ద్వార రక్షణకు నిలబడ్డాడు అన్న దాన్ని బట్టి
1: ప్రతివ్యూహ రచన చేసినప్పుడు ఇటువైపు కూడా తత్తుల్యమైనటువంటి నాయకుణ్ణి, అటువంటి యోధుణ్ణి సైన్యం

ఎంతో నియమించవలసి ఉంటుంది. కాబట్టి రామచంద్రమూర్తి తూర్పు ఈశాన్యం వైపుకు ఉన్నటువంటి ద్వారానికి కుముదుడు అనేటటువంటి ఒక గొప్ప యూధపతిని నియమించి ఆయనకి 10 కోట్ల వానరములను సైన్యంగా ఇచ్చారు. అలాగే శతవలి అనబడేటటువంటి వానర సేనాపతికి 20 కోట్ల మంది వానరులతో దక్షిణ ద్వారాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత, దక్షిణ ద్వారం దగ్గర నిలబడి యుద్ధం చేయవలసిన బాధ్యతను అప్పజెప్పారు. అలాగే సుషేణుడు అనబడేటటువంటి వానరునకు 60 కోట్ల మంది అనుచరులను ఇచ్చి పశ్చిమ ద్వారం దగ్గర యుద్ధం చెయ్యవలసినటువంటి బాధ్యతని అప్పజెప్పారు. ఉత్తర ద్వారం దగ్గర రామలక్ష్మణులే నిలబడ్డారు. నిలబడి సుగ్రీవుడు వారికి సహాయంగా ఉన్నాడు. ఈ సుగ్రీవుణ్ణి ఇటు ఉత్తర దిశకి అటు పశ్చిమ దిశకి ఈ రెండిటికీ మధ్యలో ఉన్న వాయువ్య దిక్కు దగ్గర నిలబడి కాపాడమని చెప్పారు సైన్యాన్ని. ఎందుచేత అంటే లోపల నుంచి యుద్ధం చేసేటప్పుడు ఉత్తర ద్వారాన్ని రావణాసురుడు స్వయంగా రక్షిస్తాడు, పశ్చిమ ద్వారాన్ని ఇంద్రజిత్ కాపాడుతూ ఉంటాడు. రావణాసురుడే చాలా ప్రమాదకారి, ఇంద్రజిత్ అంతకన్నా ప్రమాదకారి. ఇప్పుడు రావణుని యొక్క చూపు, ఇంద్రజిత్ యొక్క చూపు, ఇద్దరి చూపులు కలిసి ఏ దిక్కు మీద పడతాయంటే వాయువ్య దిక్కు మీద పడతాయి. ఎందుకంటే ఉత్తర పశ్చిమాలకి దగ్గర కదండి వాయువ్య దిక్కు, వాయువ్య మూలొచ్చేది. అందుకని ఈయన ఉత్తరం నుంచి ఆయన పశ్చిమం నుంచి చూసినప్పుడు వాయువ్యం మూల చాలా ప్రధానమైనటువంటి ప్రాంతం. అక్కడ ఉండే సైన్యాన్ని కాపాడగలిగిన వాడు ఉండాలి. ఏదైనా చిన్న తేడా జరిగితే రావణుడు బయటికి రావడం, ఇంద్రజిత్ బయటికి రావడం అంటే ఏం మామూలుగా ఉండదు యుద్ధం. వాళ్ళు మాయా యుద్ధం చేస్తారు, టక్కరితనంతో కూడిన యుద్ధం చేస్తారు. ఆ యుద్ధాన్ని ధర్మాత్ములైనటువంటి వారు ప్రతిద్వంద్విగా నిలబడి చెయ్యడం కూడా అంత తేలిక కాదు. ధర్మయుద్ధం అయితే అర్థం అవుతుంది, ధర్మయుద్ధం కాని యుద్ధాన్ని ఎలా ఉంటుంది అని ఊహ చేయడం కూడా కష్టం. అందుకని ప్రత్యేకించి వాయువ్య దిక్కుని రక్షించడం కోసమని సుగ్రీవుణ్ణి నిలబెట్టారు. సుగ్రీవుణ్ణి నిలబడితే వచ్చే ప్రయోజనం ఏమిటంటే ఏదైనా ఒక జరగరానిది జరిగిందనుకోండి, కొంచెం సైన్యం అంతా భయపడవలసిన సంఘటన జరిగిందనుకోండి, సహజంగా వానరులు కొంచెం చపల చిత్తులు, వాళ్ళు భయపడిపోయి పారిపోతారు. అంతమంది పారిపోకుండా ఉండాలి అంటే ఈ రెండు దిక్కుల నుంచి ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాజే అక్కడ నిలబడి ఉండాలి. రాజు నిలబడి ఉంటే వాళ్ళు పారిపోయేటటువంటి అవకాశం ఉండదు, ఎందుకంటే రాజాజ్ఞ, సుగ్రీవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి సైన్యం నిలబడుతుంది. నిలబడడం కోసమని ఆ వాయువ్య దిక్కున సుగ్రీవుణ్ణి ఉంచి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ద్వారం దగ్గర స్వయంగా రామలక్ష్మణులే నిలబడి గవాక్షుడు అనబడేటటువంటి ఒక భీకరమైనటువంటి కొండముచ్చు నాయకుడు ఆయనకి దగ్గర ఉండి సైన్య సహకారంతో సహకరించడానికి ఏర్పాటు చేయబడ్డాడు. అలాగే ధూమ్రుడు అనబడే ఆయన కూడా రామలక్ష్మణులకి సహకరిస్తున్నారు. ప్రచండమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. లోపల నుంచి రాక్షసుల వైపు నుంచి కూడా అరివీర భయంకరులైనటువంటి వీరులు అన్ని ద్వారాలలోంచి రాక్షస సైన్యంతో బయటికి వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్లతోటి బయట ఉన్నటువంటి వానరులు యుద్ధం చేసి సంహరించవలసినటువంటి ప్రయత్నం. ఇది రామరావణ యుద్ధం ఒక విశ్వకళ్యాణ యజ్ఞం. ఎందుచేత అంటే లోకాన్ని నశింపచేసేటటువంటి రాక్షసులందరూ లంకాపట్టణానికి చేరారు. ధర్మాన్ని నశింపచేసేటటువంటి స్వభావం ఉన్నవాళ్ళందరూ రావణాసురుని యొక్క ఛత్రఛాయల్లో ఉన్నారు. ఇప్పుడు రావణుణ్ణి సంహరించడం అంటే రావణుని కన్నా ముందు ఈ రాక్షసుల అందరి సంహారము పూర్తి అవ్వాలి. ఇంతమంది రాక్షసుల్ని సంహరించిన తరువాత రావణాసురుణ్ణి సంహరించాలి. ఇందులో మళ్ళీ లంకాపట్టణంలో మిగిలిన రాక్షసులందరూ ఒక ఎత్తు. అత్యంత ప్రమాదకారి అగస్త్య మహర్షి మాటల్లో అయితే రావణాసురుని కన్నా ప్రమాదకారి ఇంద్రజిత్. ఇంద్రజిత్తుని ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదు. ఇంద్రజిత్ ఎంత ప్రమాదకారో అంతకన్నా ప్రమాదకారి కుంభకర్ణుడు. ఎందుకంటే కుంభకర్ణుడు అసలు యుద్ధం చేయడు. ఆయనతో వచ్చిన పెద్ద గొడవ ఏమిటంటే ఆయన తినేస్తాడు. ఆయన ఎన్ని లక్షల వానరములు కనపడ్డా అన్నింటినీ నోట్లో పడేసుకుంటూ ఉంటాడు. కాబట్టి అసలు అతనితో యుద్ధం చాలా చాలా కష్టం. ఒక స్థితిలో రేపు వస్తుందేమో కుంభకర్ణుడి యుద్ధం, అసలు అత్యద్భుతం. రామాయణంలో కుంభకర్ణుడిని నిద్ర లేపడం, కుంభకర్ణుడి యుద్ధానికి రావడం అన్న ఘట్టమే ఆశ్చర్యంతో ఉంటుంది. అసలు ఆయన ఒక మనిషిని ఎవరనుకోలేదు. అందరూ పారిపోతుంటే అది మరబొమ్మ అని ప్రచారం చేయించాడు విభీషణుడు. అంత భయంకరంగా ఉంటుంది అసలు ఆ కుంభకర్ణుని యొక్క స్వరూపం.

రేపు మీరు ఆ బహుశా రేపు రావచ్చు కుంభకర్ణుడికి సంబంధించిన ఘట్టం. కనుక ఇప్పుడు ఇలా సిద్ధం చేసిన తర్వాత నాలుగు ద్వారములలోంచి రాక్షస నాయకులు బయటికి వచ్చారు. విభీషణుడి దగ్గర ఉండేటటువంటి నలుగురు మంత్రులలో ఒకడైన సంపాతి అనబడేటటువంటి మంత్రి, సంపాతి అంటే పచ్చిరాగైన సంపాతి కాడు, విభీషణుడి యొక్క సచివులలో ఒకడైన సంపాతి, ఒక పేరుతో చాలామంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే కోటేశ్వరరావు లోకంలో ఒక్కడే కాడుగా, చాలామంది కోటేశ్వరరావులు ఉంటారు. అలా ఒకే రాక్షసుడి పేరుతో చాలామంది రాక్షసులు ఉంటారు. ఇక్కడ జంబుమాలి అనబడేటటువంటి రాక్షసుడిని హనుమ సంహరిస్తారు. అప్పుడు మీరు సుందరకాండలో ఉన్న జంబుమాలి అని అనుకోకూడదు, ఈయన వేరొక జంబుమాలి. కనుక విభీషణ సచివుడైనటువంటి సంపాతి ప్రజంఘాసురుడు అనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేసి సంహరించాడు. విభీషణుడు మిత్రఘ్నుడు అనబడేటటువంటి రాక్షసుడిని సంహరించాడు. గజుడు వానరయోధుడైనటువంటి, ఆ గజుడు అనబడేటటువంటి వానరయోధుడు తపనాసురుడు అనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేశాడు. ఇది నేను వాక్యంలో యుద్ధం చేసి చంపాడు అంటూ ఉంటాను, కానీ యుద్ధం చేసి చంపాడు అన్న వాక్యం వెనక చాలా గొడవ ఉంటుంది. అది అంత తేలిగ్గా ఏమీ ఏదో అలా వస్తే ఇలా శూలం పెట్టి పొడిచి చంపేసేలా ఏమి ఉండదు, అది చాలా భయంకరంగా ఉంటుంది ఆ యుద్ధం. అలాగే నీలుడు నికుంభుడు అనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేశాడు. సుగ్రీవుడు ప్రఘసుడు అనబడేటటువంటి రాక్షసుడితో, లక్ష్మణస్వామి విరూపాక్షుడు అన్న రాక్షసుడితో, అగ్నికేతువు రశ్మికేతువు సుప్తఘ్నుడు యజ్ఞకోపుడు అనబడేటటువంటి నలుగురు రాక్షసులు రామచంద్రమూర్తితో యుద్ధం చేశారు. వజ్రముష్టి అనబడేటటువంటి రాక్షసుడితో మైందుడు, అశని ప్రభుడు అనబడేటటువంటి రాక్షసుడితో దివిదుడు, అలాగే ప్రతపనుడు అనబడేటటువంటి రాక్షసుడు నలుడితో యుద్ధం చేశాడు. సుషేణుడు వానర ప్రముఖుడు, ఆయన తార యొక్క తండ్రి, విశేషించి సుగ్రీవుడికి మామగారు. విద్యున్మాలి అనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేశాడు. ఈ యుద్ధం చేయడం అంటే ఏం మామూలుగా ఉండదు, ఇది ఎంత ఆశ్చర్యజనకంగా ఉంటుందంటే వానరులు ఎప్పుడు ప్రయోగించినా పెద్ద పెద్ద శిలలను పడేస్తుంటారు, లేకపోతే కొన్ని వందల పెద్ద పులులు సింహాలు ఏనుగులతోటి చెట్లతోటి కూడుకున్నటువంటి పర్వత శిఖరములను పెళ్లగించి వచ్చినటువంటి యోధుడి మీద పడేస్తుంటారు. వాళ్ళు తమ నిశితమైనటువంటి బాణ పరంపర చేత ఆ పర్వతము వచ్చి మీద పడే లోపలే వాళ్ళు దాన్ని చూర్ణం చేస్తుంటారు. అంటే అసలు అందుకే రామరావణ యుద్ధం లాంటి యుద్ధం ఇంకా లోకంలో లేదు. అసలు ఆ వానరులకు రాక్షసులకు జరిగినటువంటి యుద్ధం అంత ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధం. మీరు ఒక్కసారి ఊహ చేయండి, ఒక పర్వత శిఖరాన్ని పెకలించి ఒకడు కాదు, రాక్షస యోధులైనటువంటి వానర యోధులైన వారు అటువంటి పర్వత శిఖరాలను విసురుతూ ఉంటారు, ఒక పెద్ద పర్వతాన్ని విసిరేస్తుంటారు. అలాంటి పర్వతాలు వచ్చి పడిపోతుంటే రాక్షస యోధులు వాటిని చూర్ణం చేస్తుంటారు, అంటే చల్లుకుపోతుంటుంది మట్టి. ఇవి పడిపోయినప్పుడు ఏమవుతుందంటే అందులోంచి పావులు క్రూర మృగాలు ఇవన్నీ పడిపోతుంటాయి, పడిపోయి అవి పరిగెడుతుంటాయి, మళ్ళీ వాటిని చంపుతూ ఉంటారు. కొన్నిటిని రాక్షసులు తినేస్తుంటారు. వాళ్ళకి లేళ్ళు జింకలు ఇలాంటివి కనపడితే అక్కడే వాళ్ళకి అల్పాహారం కూడా పూర్తయిపోతుంది యుద్ధంలో, వాళ్ళు వాటిని తింటూ ఉంటారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధం. కాబట్టి ఈ విధంగా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. సాధారణంగా యుద్ధాల్లో ఎలా ఉంటుందంటే అది ధార్మికమైన యుద్ధమైతే సూర్యాస్తమయానికి యుద్ధాన్ని ఆపేస్తారు. అసలు ఇంకా ధార్మికమైన యుద్ధం అయితే ఒక్కొక్క మహానుభావుడు ఎంత ధర్మనిష్టతో ఉంటాడంటే యుద్ధం జరుగుతూ ఉండగా కూడా సంధ్యావందనం చేస్తారు. భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుద్ధంలో సర్వసైన్యాధిపతిగా ఉండగా యుద్ధం చేస్తున్నప్పుడు మధ్యాహ్నకాలం అయితే ఆయన సంధ్యావందనం చేయవలసిన సమయం వస్తే ఆయన కూర్చుని ఆచమనం చేసి సంధ్యావందనం చేయడానికి సమయం లేదు కాబట్టి ఆయన రథంలోంచి దిగి భూమి మీద ఉన్న మట్టిని నీటిగా భావన చేసి పైకి తీసి సూర్యుడికి అర్ఘ్యంగా విడిచిపెట్టేవాడు, విడిచిపెట్టి మళ్ళీ రథం ఎక్కి యుద్ధం చేసేవాడు. అంత ధార్మికంగా ఉండేవి యుద్ధాలు. ఒక యోధుడితో ఒక యోధుడు యుద్ధం చేస్తుంటే ఇంకొక యోధుడు కలియబడడం అన్నది ఉండేది కాదు, అది ఆ ధర్మనిష్ట కలిగినటువంటి వారు చేసే యుద్ధం. కురుక్షేత్రంలో కూడా అక్కడక్కడ అధర్మంతో కూడినటువంటి యుద్ధాలు జరిగాయి అభిమన్యుణ్ణి మట్టు పెట్టినప్పుడు. అలాంటి సందర్భాల్లో నేను ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి మనవి చేయవలసి ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉండే విషయం ఏంటంటే
నేను ఉదయం పిల్లలతో మాట్లాడినప్పుడు పిల్లవాడు సాయం సంధ్యావందనం గురించి చాలా ఆర్తితో నాతో మాట్లాడాడు.

నేను ఎక్కువ సమయం లేక అతనితో గడపలేక నీ చెప్పగలిగిన జవాబు చెప్పాను అతనికి. కానీ సంధ్యావందనం గురించి పెద్దలు ఏం చెప్తారంటే, సంధ్యావందనాన్ని చెయ్యకుండా కానీ వెళ్ళిపోతే, వెళ్ళిపోయేటప్పుడు సంధ్యావందనం చేసే అలవాటున్న ఆయనకి చెప్పుకోవాలయ్యా, తీర్థం ఉంచండి మీరని. మళ్ళీ తను రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా తినే ముందు ఆ తీర్థాన్ని పుచ్చుకొని ఈశ్వరుడికి క్షమార్పణ చెప్తే కానీ తానేమీ తినకూడదు. అంటే సంధ్యావందనానికి అంత ప్రాముఖ్యత ఉంది. మీరు ఏదైనా చేశారా చేయలేదా పక్క విషయం, సంధ్యావందనం చేశారా అన్నదే చాలా ప్రధానమైన విషయం. అంత గొప్ప స్థితి వేదాలు సంధ్యావందనానికి ఇచ్చాయి. కనుక రాక్షసుల యొక్క యుద్ధము అంటే అలా ధార్మికంగా ఉండదు, చాలా మాయతో కూడుకుని చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని వారు రాత్రి వేళ యుద్ధానికి వచ్చారు. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే, ఈ రాత్రి వేళ యుద్ధంలో అడవి కొట్టుకున్నారు. ఎందుకంటే కటిక చీకటి, లంకాపట్టణం బయట గాఢాంధకారం, కావాలనేటువంటి అంధకారాన్ని సృష్టించాడు కూడా రావణాసురుడు. సృష్టించడం అంటే దీపాలు ఎక్కువ పెట్టకుండా ఉంటే వెలుతురు ఉండదు. ఇప్పుడు ఈ కటిక చీకట్లో కొట్టుకునేటప్పుడు రాక్షసుడు రాక్షసుణ్ణి కొడుతున్నాడో వానరుడు వానరుణ్ణి కొడుతున్నాడో తెలియదు, అందుకని అడిగి కొట్టుకున్నారు. తడువుకుని నువ్వు రాక్షసుడవా వానరుడవా అంటే, నేను రాక్షసుణ్ణి అంటే వానరుడు రాక్షసుణ్ణి కొట్టేవాడు. ఎవడు ఎవడి కింద నలిగిపోయాడో తెలియదు, ఎవడు ఎవడి చేత మరణించాడో తెలియదు. అటువంటి సమయంలో వెలుతురు సృష్టింపబడి గుర్తింపబడి ఆ మన వాళ్ళందరూ ఉన్నారు అని చూసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చినవాడు ఎలాగో ఎవరు చేశారో తెలుసా అండి? రామచంద్రమూర్తి యొక్క ధనస్సు చేత వినిర్ముక్తమైనటువంటి బాణములు ఆకాశంలో బంగారు కాంతులతో వెలుతురు విరజిమ్ముతూ వెళ్ళేవిట. ఆ వెడుతున్నప్పుడు ఆ బాణముల యొక్క కాంతుల్లో, మెరుపుల కాంతుల్లాంటి కాంతులలో సైన్యం చూసుకుంటుండేది ఒకటికొకటి. అంటే అసలు ఆ రామచంద్రమూర్తి పరాక్రమం, ఆ యుద్ధం అది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎంత ప్రాణాలు ఒడ్డి వాళ్ళు యుద్ధం చేశారో ధర్మం కోసం. మహానుభావులు నిజంగా వానరులు సామాన్యమైన వాళ్ళు కాదు. అందుకే కదా భారద్వాజ మహర్షి వరమిచ్చారు, మీరు ఎక్కడుంటారో అక్కడ పళ్ళు తేనె సమృద్ధిగా ఉంటాయన్నారు. ఆ వానరులు ధర్మం కోసం రామచంద్రమూర్తి మీద అంత భక్తితో వాళ్ళు అంత యుద్ధం చేశారు. నిజంగా రామచంద్రమూర్తి మీద భక్తి అంటే వానర జాతిది. అంత గొప్ప భక్తితో రామచంద్రమూర్తికి వాళ్ళంత చేశారు. రామరావణ యుద్ధాన్ని, యుద్ధకాండని చదివిన వాడికి రామకార్యం మీద, రాముడి కోసం మనం కూడా కనీసం ఏదైనా చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉండాలి అన్న విషయాన్ని మనం కూడా గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి ఇంద్రజిత్తు ఆ చీకట్లో యుద్ధానికి వచ్చాడు. ఇంద్రజిత్తుతో ఉన్న చాలా పెద్ద ప్రమాదం ఏంటంటే, ఆయన కనపడాలనుకుంటే కనపడతాడు, కానీ ఆయన సంకల్పం చేస్తే ఇంకా ఆయన కనపడ్డు, ఆయన మేఘముల చాటుకు వెళ్ళిపోతాడు. ఆయన కనపడకుండా బాణం వేస్తాడు. ఎన్ని బాణాలు వేస్తాడంటే మండలాకారముగా ధనస్సుని తిప్పుతూ కొన్ని లక్షల బాణములు విడిచిపెట్టగలడు. కాబట్టి ఎదురుగుండా కనపడితే కదా ప్రతిద్వంద్వి మీరు యుద్ధం చేయడం, అసలు అతను కనపడడం అన్న అవకాశం ఉండదు. పైగా అతను ఆకాశ మండలంలో నించుంటాడు, నించుని యుద్ధం చేస్తాడు. ఆ నించుని యుద్ధం చేసేటప్పుడు అతనికి ఎవరి మీద బాణ ప్రయోగం చేయాలనుకుంటే వాళ్ళ మీద చాలా తేలిగ్గా చేస్తాడు. కానీ మీరు బాణప్రయోగం చేద్దామంటే అతను ఎక్కడున్నాడో మీకు తెలియదు. కాబట్టి అతనిది చాలా భయంకరమైనటువంటి మాయా యుద్ధం. అతను దేవతల దగ్గర వరములు పొందాడు, బ్రహ్మాది దేవతల దగ్గర. అందుకని ఆయన్ని నిగ్రహించడం కూడా అంత తేలికైనటువంటి విషయం కాదు. కాబట్టి అంగదుడికి ఇంద్రజిత్తుకి యుద్ధం జరుగుతోంది ఆ చీకటి వేళ. అంగదస్థురణీ శత్రుం నిహంతుం సముపస్థిత రావణిం విజఘానాశు సారథించ హయానపి వర్తమానే తదా ఘోరీ సంగ్రామే భృషధారుణి ఇంద్రజిత్తుం రథం త్యక్త్వా హతాశ్వో హత సారథి అంగదేన మహాకాయ తత్రైవాంతరధీయత తత్కర్మ వాలిపుత్రస్య సర్వే దేవాః సహర్షిభిః తుష్టుః పూజనార్హస్య తౌ చోభౌ రామలక్ష్మణౌ. అంగదుడు చాలా బలశాలి, పర్వతాకారుడు. పర్వతాకారుడైనటువంటి అంగదుడు ఇంద్రజిత్తు యొక్క రథం మీదకి దూకి ఇంద్రజిత్తు యొక్క సారథిని సంహరించాడు. అలాగే ఇంద్రజిత్తు యొక్క గుర్రములను పడగొట్టి వాటిని చంపాడు. ఆ రథం భగ్నమైపోయేటట్టుగా చేశాడు. దీని చేత ఆగ్రహం పొందాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు ఆ రథం మీద పడడం, ఇంద్రజిత్తుతో అలా యుద్ధం చేయడం అంటే సామాన్యమైన విషయం ఏం కాదు. మీరు ఎదర

చూస్తారు ఇంద్రజిత్ యొక్క ప్రభావం అంటే ఎలా ఉంటుందో. నిజంగా మీరు రామాయణాన్ని పరిపూర్ణంగా చదువుతున్నప్పుడు ఒక స్థితిలో మీకు ఒక పెద్ద దిగులు పట్టుకుంటుంది, అసలు ఈ ఇంద్రజిత్ చచ్చిపోతాడా అని. అసలు ఈ ఇంద్రజిత్ చచ్చిపోతే కదా రామచంద్రమూర్తి గెలవడం, ఇతను ఎలాగ మరణిస్తాడు అన్న అనుమానం వస్తుంది. ఎందుకో తెలుసా అండి, ధనుర్వేదంలో ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రముల చేత అతను కట్టుబడ్డాడు, అతన్ని చంపడం సాధ్యం కాదు. అంతటి అరివీర భయంకరుడు ఇంద్రజిత్ అంటే. అటువంటి వాణ్ణి చాలా ఆశ్చర్యకరమైన యుద్ధంలో చంపారు లక్ష్మణస్వామి. ఇదా ఆయన ఏం తినలేదు, అరటిపళ్ళు కూడా తోడలో దాచుకున్నారు, అలాంటి పిచ్చి మాటలన్నీ వాల్మీకి రామాయణంలో లేవు. మీరు వింటారుగా యుద్ధకాండలో తత్సంబంధమైన విషయాలన్నీ వింటారు, అప్పుడు మీకు తేట తెల్లంగా అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు రామలక్ష్మణులు సంతోషించారు, ఋషులు సంతోషించారు, అందరూ కూడా అంగదుణ్ణి ప్రశంసించారు. కానీ ఆగ్రహించినటువంటి ఇంద్రజిత్ మేఘములలోకి అంతర్ధానమైపోయి వేరొక రథాన్ని సృజించుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన సంకల్పం చేస్తే సింహములను పూంచినటువంటి రథం ఆయనకి యజ్ఞగుండంలోంచి పైకి వస్తుంది, దాన్ని ఎక్కి యుద్ధానికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఒక్కసారి మేఘమండలంలోకి విడిపోయి ఆ మేఘమండలంలో నిలబడి బాణప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. ఆయన దొరికితే కదా ఆయన్ని పట్టుకోవడం, ఆయన ఎక్కడున్నాడో తెలిస్తే కదా అసలు పట్టుకోవడం. ఆకాశంలో చాలా వేగంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అటువంటి 10 మంది వానరుల్ని ఎంచుకున్నారు రామచంద్రమూర్తి.

0: FM 90.4.
1: వరిగడ్డితో కంపోస్ట్. వరి పంట భారీగా గడ్డిని ఉత్పత్తి చేస్తుంది. వరిగడ్డిని వేళ్లుగా చుట్టి ఎండుగడ్డిగాను పశువులకి పడకగాను వాడవచ్చు, కానీ దానికి ప్రత్యేకమైన యంత్రాలు కావాలి. అవి చిన్న రైతుల వద్ద ఉండకపోవచ్చు. గడ్డిని అనేక విధాలు వాడవచ్చు. ఎన్నో దేశాల్లో రైతులు గడ్డిని పొలాన్నించి తొలగించి దాన్నొక వ్యర్థ పదార్థంగానే చూస్తారు. వరిగడ్డి త్వరగా కుళ్ళదు, పైగా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి చాలా తక్కువ ధరకే అమ్ముడవుతుంది. తర్వాతి పంట కోసం పొలాలను శుభ్రం చేసే ఉద్దేశంతో చాలామంది రైతులు దాన్ని కాల్చేస్తారు. అది గాలిని కలుషితం చేసి మట్టిలోని సారాన్ని చంపేస్తుంది. వరిగడ్డిని చాలామంది ఒక సమస్యగా పరిగణిస్తే ఈజిప్టులో సృజనాత్మకత గల కొందరికి అదొక వ్యాపారావకాశంగా కనిపిస్తోంది. వరిగడ్డికి ఎరువుని కలిపితే అది త్వరగా కుళ్ళి కంపోస్ట్గా తయారవుతుంది. ఈ సహజ ఎరువు మట్టి నిర్మాణాన్ని మెరుగుపరిచి మొక్కలు చక్కగా పెరిగేందుకు ఆరోగ్యాన్ని సమకూర్చుతుంది. అహ్మద్ తవేబ్ ఒక సన్నకారు రైతు. ఎరువుల్లో కన్నా గడ్డికి ఉన్న ప్రయోజనాలని వివరిస్తున్నాడు.
2: నా భూమిని సారవంతం చేయడానికి పెద్ద మొత్తాల్లో ఎరువులు కావాలి. నా పొలాల్లో దాదాపు 30 టన్నుల ఎరువులను వాడతాను, కానీ అంతే దిగుబడి రావడానికి కంపోస్ట్ అయితే 3 టన్నులే వాడతాను. కంపోస్ట్ని పొలానికి చేరవేయటానికి తక్కువ మంది కూలీలు సరిపోతారు, పైగా కలుపు మొక్కలు తగ్గుతాయి. ఎరువులను కలుపు మొక్కలు కంపోస్ట్ వల్ల నశిస్తాయి కాబట్టి చక్కటి ఉత్పాదన లభిస్తుంది.
1: మీ వరిగడ్డిని కంపోస్ట్గా మార్చడానికి సూక్ష్మజీవాలు కుళ్ళడాన్ని తగిన విధంగా పెంచడానికి కొన్ని చర్యలు చేపట్టాలి. సూక్ష్మజీవాలు కుళ్ళడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కావాలి గనక ఎరువు, వరిగడ్డి, తేమ, గాలి వీటన్నిటి సంతులనం కంపోస్ట్ తయారీకి ముఖ్యం. తడిసిన వరిగడ్డి పేరుకుపోయి బరువెక్కుతుంది కాబట్టి ఈ పని శ్రమతో కూడుకున్నది. పైగా వరిగడ్డి చాలా బలమైంది, దాన్ని చీల్చడం కష్టం. చీల్చి వాడితే కంపోస్ట్ తయారయ్యే సమయం సగానికి తగ్గుతుంది, కానీ అందుకు వాడే ప్రత్యేకమైన యంత్రాలు సన్నకారు రైతులకు అందుబాటులో ఉండవు. కంపోస్ట్ పనిని పెద్ద ఎత్తున చేపట్టినప్పుడు కూలీల ఖర్చు బాగా పెరుగుతుంది. గాలి తగిలేందుకు కంపోస్ట్ని తిరగేయడానికి ఒక ట్రాక్టర్ కావాలి. మీకు స్వంత ట్రాక్టర్ లేకపోతే అద్దెకి తెచ్చుకోవాలి. పెద్ద పెద్ద కంపోస్ట్ గుట్టలకి నీరు ఎక్కువగా కావాలి, కాబట్టి కంపోస్ట్ గుట్టలన్నిటికీ ఒత్తిడితో నీటిని అందించగల హోస్ కూడా అవసరమవుతుంది. మీరు వరిగడ్డిని తాజా ఎరువుకి 2:1 నిష్పత్తిలో కలపాలి. అంటే ఒక వాణిజ్య కంపోస్ట్ ప్రాజెక్టుకి కుళ్ళబెట్టడం జరిగే 4 నెలల పాటు కావలసిన ముడి సరుకు, యంత్రాల అద్దె వంటి ఖర్చులకి సరిపోయేంత డబ్బు మీ దగ్గర ఉండాలి. ఒక పొర వరిగడ్డి మీద ఒక పొర తాజా ఎరువు చేర్చుతూ కుప్పలు నిర్మించండి. పేర్చిన ప్రతి పొరని తడపాలి. నీరు తేమగా ఉంచడానికే తప్ప కారుతూ ఉండకూడదు. ఒక కంపోస్ట్ కుప్ప దాదాపు మనిషంత ఎత్తు, అంటే 2 మీటర్ల వరకు ఉండాలి. మీటర్ కన్నా తక్కువ ఎత్తులో ఉండే కుప్పలు తగినంతగా వీడెక్కవు. కుప్పలు బాగా పెద్దవైతే బరువుగా చాలా కుదించినట్లుంటాయి. గాలి సరిగ్గా అడగపోతే కుళ్ళే వేగం తగ్గుతుంది. మొదటి 6 రోజుల పాటు కంపోస్ట్ వేడిగా, ముట్టుకోలేనంత వేడిగా ఉండాలి. మీ దగ్గర ఉష్ణోగ్రతని కొలిచే సాధనం ఉంటే అది వేడిని 55 నుంచి 65 డిగ్రీల సెల్సియస్గా చూపాలి. అనేక రకాల కలుపు మొక్కలని, ఎరువులని, జబ్బులని చంపడానికి ఇది తగిన వేడిమి అని ఎజాత్ ఈద్ వివరిస్తున్నారు.
3: 3 రోజుల తర్వాత వేడిమి తారస్థాయికి చేరుతుంది. కుళ్ళే ప్రక్రియ మొదలైందని, అందులో బ్యాక్టీరియా చక్కగా పెరుగుతోందని, ఎరువు గడ్డి విడిపోతున్నాయని తెలియడానికి ఇదే గ్యారంటీ. బ్యాక్టీరియాలో జరిగే ఆ చర్య వల్లనే కుప్పలో వేడి పెరుగుతుంది.
1: కంపోస్ట్ తయారీకి ముఖ్యంగా కుప్పకి చక్కగా గాలి తగులుతూ తేమగా ఉండాలి. దానివల్ల గడ్డిని కూళ్లబెట్టే సూక్ష్మజీవాలు బాగా పెరుగుతాయి. అదే కుప్ప బాగా 71 డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కితే గడ్డిని విడగొట్టే ప్రయోజనకారక సూక్ష్మజీవాలు నశించి కుప్ప కుళ్ళడం ఆగిపోతుంది. కుప్పను తిరగేసి చల్లారు పెడితే దానివల్ల వేడి తొలగిపోతుంది. మొదటి వారం తర్వాత కంపోస్ట్ కుప్పలోని వేడి క్రమంగా తగ్గి 20 డిగ్రీల సెల్సియస్కి చేరుకుంటుంది. తాకితే వెచ్చగా అనిపిస్తుంది. దాంతో కుళ్ళడం కొనసాగుతోందని మీరు తెలుసుకోవచ్చు. 3-4 వారాలకోసారి కుప్పలను తిరగేయాలి. కుప్పని సమంగా తడపడానికి ఇదో మంచి అవకాశం.
2: నేను కంపోస్ట్ని 1-2 సార్లైనా తిరగేయకపోతే బయటి పొరల్లోని గడ్డి ముడి పదార్థంగానే మిగిలిపోయి మధ్యలోని పొరలు మాత్రమే కుళ్ళుతాయి. నాకు కావలసిన నాణ్యత దక్కదు.
1: మీరు క్రమం తప్పకుండా కంపోస్ట్ని అమ్మదలుచుకుంటే ముందరి కుప్ప తిరగేయడానికి సిద్ధమైనప్పుడు ఒక

0: కొత్త కుప్పని తయారు చేయండి. ఈ విధంగా చేస్తే ట్రాక్టర్ అద్దె ఖర్చు తగ్గుతుంది. 2-3 రోజులకు ఒకసారి కుప్పలో మీ చేయి పెట్టి చూడండి. అది చల్లగా పొడిగా ఉంటే ఉష్ణోగ్రత తగ్గిందని, కుళ్ళడం మందగించిందని అర్థం. ఒక్కొక్కసారి కుప్ప తగినంత తేమగా లేకపోతే ఇలా జరగవచ్చు. బహుశా వాతావరణంలో వేడికి తడి ఆరిపోయి ఉండవచ్చు. కంపోస్ట్ని గుప్పెట్లోకి తీసుకుని పిండితే అది తేమగా ఉండాలి గాని తడిగా కాదు. కంపోస్టింగ్ ప్రక్రియ త్వరగా జరగడానికి ఎజాత్ ఈఎం అనే ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ని కొని వాడుతున్నాడు.
1: ఈఎం అనేది సూక్ష్మజీవులతో నిండిన ఒక ద్రవం. నేను దాన్ని కుప్ప మీద వాడగానే కుళ్ళడం మొదలవుతుంది. ముఖ్యంగా 1-3 రోజుల్లో అది కంపోస్టింగ్ ప్రక్రియని వేగవంతం చేస్తుంది.
0: పారిశ్రామికంగా తయారైన ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ ని వ్యవసాయ పదార్థాల దుకాణాల్లో కొనవచ్చు, లేదా వాటి వాడకాన్ని గురించి సహజ వ్యవసాయ పద్ధతులని పాటించే రైతులని గాని అడగవచ్చు. ఈఎంని యాక్టివేట్ చేయాలి. ఒక భాగం ఈఎంని, ఒక భాగం మొలాసలతో 20 భాగాలు నీటిలో కలిపి గాలి చొరని పాత్రలో ఉంచి 1-2 వారాలు పులవనివ్వాలి. గాలిని తొలగించడానికి సూక్ష్మజీవులు జీవించి ఉండడానికి వీలుగా 2 రోజులకు ఒకసారి పాత్రని తెరిచి కదపాలి. మీ కంపోస్ట్ కుప్ప మీద వాడడానికి ఈఎం తయారైనప్పుడు దానికి బలమైన వాసన, గాఢమైన రంగు ఉంటాయి. ఈఎం కంపోస్ట్ కుప్పలో పూర్తిగా కలిసేందుకు నీరు పెడుతున్నప్పుడు గాని, కలియదిప్పుతున్నప్పుడు గాని దాన్ని వాడాలి. వరిగడ్డి రూపం పూర్తిగా మారినప్పుడు మీ కంపోస్ట్ సిద్ధమైనట్లు అర్థం చేసుకోవచ్చు. దాని స్పర్శ, రూపం, వాసన శుభ్రమైన మట్టిలా ఉంటుంది. సరైన పరిస్థితులుంటే మీ కంపోస్ట్ 4 నెలల్లో సిద్ధమవుతుంది. ఏదైనా చెత్త ఉంటే దాన్ని తొలగించి మీ కంపోస్ట్ని అమ్మకానికి సిద్ధం చేయవచ్చు. కంపోస్ట్ని విడిగా గాని, లేదా సంచుల్లో మూటలు గట్టి గాని మొక్కల నర్సరీలకి, నగర ఉద్యానవనాలకి, ఇతర రైతులకి అమ్మవచ్చు.
1: కంపోస్ట్ ఇప్పుడు సిద్ధమైంది. అది బాగా ఎండితే మట్టితో సమానం అవుతుంది. అందుకే కంపోస్ట్ని తేమగా ఉంచాలి. దాన్ని వాడేటప్పుడు అందులో పోషకాలు ఇంకా ఉన్నాయని నాకు తెలుస్తుంది.
0: మీ కంపోస్ట్ని తాజాగానే అమ్మండి. దాన్ని ఒక ప్రయోగశాలలో పరీక్షిస్తే అందులో ఉన్న పోషకాల మోతాదు మీకు తెలుస్తుంది. నాణ్యమైన కంపోస్ట్కి మార్కెట్లో చక్కటి ధర పలుకుతుంది. జల్లించిన కంపోస్ట్ మీరు సంచులలో పోసి అమ్మితే దాని విలువ పెరుగుతుంది. మీరు కరెంటు జల్లెడని కొనవచ్చు, లేదా మీకు దగ్గరలోని మెటల్ వర్క్షాప్లో 1 సెంటీమీటర్ గ్రిడ్ సైజుతో తయారు చేయించవచ్చు. జల్లించే ముందు కంపోస్ట్ ఎక్కువ తడిగా ఉండకూడదని గమనించండి. మీ క్లయింట్లకి కావలసినదేమిటో తెలుసుకోండి. మీరు అందించే సేవలకి తగినట్లుగా వేర్వేరు ధరల సూచికలను ఇవ్వవచ్చు. మీరు కంపోస్టింగ్నే వ్యాపారంగా చేపట్టనక్కర్లేదు. సన్నకారు రైతు తమ స్వంత భూముల కోసం కంపోస్ట్ను తయారు చేసుకోవచ్చు. ఇతరులకి భారంగా తోచే ఒక వనరుని వినియోగించుకోవచ్చు. నాణ్యమైన కంపోస్ట్ నిర్వహణలో అంచెలను మరోసారి చూద్దాం. మీకు కావలసినవి: జాగ, పెద్ద కంపోస్ట్ కుప్పలని కలియదీపడానికి ట్రాక్టర్ని వాడేందుకు వీలు కల్పించేంత ఉండాలి. సరైన నిష్పత్తిలో తాజా ఎరువు, వరిగడ్డి, కుప్పని సులువుగా తడపడానికి దగ్గరలో ఉన్న ఒక నీటి వనరు. కంపోస్ట్ కుప్ప ఎత్తు దాదాపు 2 మీటర్లుండాలి. ఎత్తు తక్కువగా ఉంటే సరైన ఉష్ణోగ్రతలు చేరకపోయే అవకాశం ఉంది. ఎత్తు ఎక్కువైతే కుప్ప దట్టమై అందులో తగినంతగా గాలి లేక కుళ్ళడం మందగించవచ్చు. కంపోస్ట్ కుప్ప మొదటి వారం 55 నుంచి 65 డిగ్రీలకు చేరి ఎరువులోని జబ్బులు, విత్తనాలు నశించేట్లు నిర్ధారణ చేసుకోండి. కుప్పలోని సూక్ష్మజీవాలకి చక్కగా గాలి తగలడానికి ప్రతి 3-4 వారాలకొకసారి కుప్పను కలియదీపాలి. ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈఎంని వాడితే కుప్పలోని సూక్ష్మజీవాల చర్యలను పెంచి కుళ్ళడాన్ని వేగవంతం చేస్తుంది. మీ క్లయింట్ల అవసరాలని బట్టి కుప్పలోని పోషక విలువలను తెలుసుకోవడానికి ల్యాబ్లో పరీక్షలు జరిపించండి. మీ కంపోస్ట్ని జల్లించి విడిగా గాని, సంచుల్లో పోసి గాని అమ్మవచ్చు. 4 నెలల కంపోస్ట్ సైకిల్లో అవసరమయ్యే డబ్బు అందుబాటుని సునిశ్చితం చేసుకోవడానికి నికరమైన క్లయింట్లని సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. సన్నకారు రైతులు తమ భూములని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇబ్బందులు పడుతూ దిగుబడిని పెంచుకోవడానికి తరచుగా ఎరువుల్ని కొనడానికి సిద్ధపడతారు. అయితే కొద్దిగా శ్రమపడి కంపోస్ట్ని తయారు చేసుకుంటే దిగుబడి సహజంగా పెంచవచ్చు, నేలలో సారం కూడా ప్రతి సంవత్సరం పెరుగుతుంది.
2: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
3: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
2: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, MBBS DC క్లినికల్ కార్డియాలజిస్ట్.
3: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ళవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
2: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన సంబంధించిన వ్యాధులు చూడబడును.
3: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
2: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
3: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: సెల్ 9989342009.
3: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద

0: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట ముక్కుది బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతను లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, మరి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, మీ ఆర్జే అఫ్రీన్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. మరి రాత్రిలో నిద్రపట్టక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి బెడ్ ఎక్కిన తర్వాత ఎంత ప్రయత్నించినా సరే అస్సలు నిద్ర రాదు కొంతమందికి. అయితే మీరు కొన్ని టిప్స్ ను పాటించాలండి. మరి ఆ టిప్స్ ను ఈ రోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి మీరు ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చండి, కనురెప్పలు మూసి కనుగుడ్లను గుండ్రంగా తిప్పాలి అని కొన్ని టిప్స్ చెప్తున్నారు నిపుణులండి. మరి వినేందుకు ఇవి సిల్లీగా అనిపించినా కూడా నిద్రలేని సమస్యలను దూరం చేయటం మాత్రం ఖాయం అని అంటున్నారు వాళ్లు. మరి కాంప్లెక్స్ టాబ్లెట్లు తయారు చేసే కంపెనీ జరిపిన ఒక సర్వేలో 86% మంది నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. మరి ఇంత ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని సహజ సిద్ధమైన టిప్స్ ట్రిక్స్ పాటిస్తే సరి అని అంటున్నారు నిపుణులు. మరి ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి. ఎలాగంటే ఎడమ వైపు పడుకుని చేతి వేలితో కుడిముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కుతో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. శరీరంలో అధిక ఉష్ణోగ్రత వల్ల లేదా మెనోపాజ్ హాట్ ఫ్లషెస్ సమస్య వల్ల నిద్ర పట్టనప్పుడు ఈ పద్ధతి చాలా ఉపకరిస్తుందట. మరి అదేవిధంగా కండరాలకు విశ్రాంతి కలిగిస్తే శరీరం నిద్రపోయేందుకు సిద్దమవుతుంది. మరి ఇందుకు వెల్లకిలా పడుకుని ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. మరి శ్వాస తీసుకునేటప్పుడు కాలి బొటన వేళ్లను పాదం కిందకి అదిమేలా ఉంచి యథాస్థితికి తీసుకురావాలి. మరి ఇలా చేయటం వల్ల కండరాలకు ఉపశమనం కలిగి నిద్ర మిమ్మల్ని పలకరిస్తుంది. మరి అదేవిధంగా లిసనర్స్, నిద్రపోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. మీరు నిద్ర పట్టడం లేదు బాబాయ్ అంటుంటే ఇదేంటనుకుంటున్నారా, అందులోనే ఉంది కిటుకు. మరి దీన్నే స్లీప్ పారాడాక్స్ అని అంటారు. మరి ఇందులో భాగంగా కళ్లను విప్పార్చి నేను నిద్రపోవటం లేదు అని పదే పదే అని అనుకుంటూ ఉండాలి. సాధారణంగా మెదడు ప్రతికూల విషయాలను సరిగ్గా ప్రాసెస్ చేయాలి.

తెలియదు. అందుకని మీరు నిద్రపోవద్దని చెప్పుకునే మాటల్ని నిద్రపోవడానికి ఇచ్చే సజెషన్స్ గా భావిస్తుంది. మరి అదేవిధంగా కంటి కండరాలు కూడా అలసిపోయి నిద్రలోకి చేరుకుంటారు అని చెప్తున్నారు సైకోథెరపిస్ట్ లో మిలిస్నస్. అలాగే బుర్రలో ఉన్న బాధల భారాన్ని బయటికి పంపేయాలంటే ప్రాపంచిక విషయాలను రివర్స్ లో గుర్తు చేసుకోవాలి. మరి మీరు ఆ రోజున మాట్లాడిన విషయాలు, చూసిన ప్రదేశాలు, విన్న ధ్వనులు వంటివి అన్ని కూడా విషయాలను వెనక నుంచి ముందుకు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మరి దీనివల్ల మానసికంగా నిద్రకు సిద్ధమవుతారు. మరి దానితో పాటే నిద్ర పట్టకపోవటం అనే సమస్య అస్సలు ఉండదు మీకు. మరి అదేవిధంగా లిసినర్స్, కళ్ళు మూసుకుని కనుకుట్లను 3 సార్లు గుండ్రంగా తిప్పాలి. మరి ఇలా చేయటం ద్వారా ఈజీగా నిద్ర వచ్చేస్తుంది. అదే కాకుండా మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ కూడా విడుదలవుతుంది. మరి చేయాల్సిన పనుల జాబితాను పడక మీద గుర్తు చేసుకుంటే అస్సలు నిద్ర రాదండి. అందుకని పడక మీదకు చేరే ముందు ఒక పేపర్ మీద చేయాల్సిన పనులన్నింటినీ రాసుకోవాలి. మరి ఇలా చేయటం వల్ల మరుసటి రోజు ఉదయం నిద్రలేచే వరకు వాటిని బుర్రల నుంచి పక్కకు నెట్టేయచ్చు. మరి బుర్రలో ఆలోచనల భారం తెగిపోయాక నిద్ర రాకపోవటం అనే సమస్య అస్సలు తలెత్తదు. మళ్ళీ స్నాస్, ఇప్పటి వరకు కొన్ని స్లీపింగ్ టిప్స్ ని తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిసనర్స్, ఉన్నట్టుండి వరుసగా తుమ్ములు రావటం, ముక్కు నుంచి నీరు కారటం, జలుబు, కళ్లు ఎరుపెక్కటం, ముఖంలో స్వల్పంగా వాపు, చర్మంపైన దురద, దత్తుర్లు ఏర్పడటం, గొంతు గరగరమనటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, ఆయాసం, శ్వాసలో పెళ్లికూతల వంటి శబ్దాలు రావటం, ఇవన్నీ అలర్జీ లక్షణాలు. మరి మౌలికంగా మానవ శరీరంలో రోగనిరోధక వ్యవస్థలోని అసందర్భ ప్రతిచర్యను అలర్జీ అని అంటారు. మరి అంటే ఏదైనా ఒక పదార్థానికి, ఉదాహరణకు పూల మొక్క నుంచి వచ్చే పుప్పడి రేణువులు, దుమ్ము, ధూళి, కొన్ని రకాల ఆహార పదార్థాలు అంటే పాలు, గుడ్లు, సోయా, చేప మొదలైనవి, మరి కొన్ని రకాల మందులు, యాంటీబాడీస్, బీపీ మందులు, రబ్బరు లేదా ఇతర పడని పదార్థాలను తాకటం, జంతువుల స్పర్శ, వాతావరణంలో వచ్చే మార్పులతో శరీరం సహజంగానే సాధారణం కన్నా ఎక్కువగా ప్రతిక్రియను చూపుతూ ఉంటుంది. మరి ఇవన్నీ అలర్జీ ప్రకోపాలు. మరి ఇది అలర్జీ కారకమైన పదార్థాలను అలర్జెంట్లు అని అంటారు. మరి వాటి ప్రతిచర్యను అలర్జిక్ రియాక్షన్ అని కూడా అంటారండి. గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా ఎటువంటి క్రిములు ప్రవేశించినా

శరీరంలోని తెల్ల కణాలు తమ సహజ ధర్మంగా వాటితో పోరాడి వాటిని నశింపజేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాయి. కాకపోతే శరీరానికి హాని చేయని పదార్థాలను కూడా ఒక్కోసారి హానికారమని పొరబడి శరీరంలోని తెల్ల కణాలు వాటి మీదకి దాడికి దిగుతూ ఉంటాయి. మరి ఈ స్థితినే హైపర్ సెన్సిటివిటీ లేదా అలర్జీ అని అంటూ ఉంటాం. మరి అసలు ఈ అలర్జీ చాలా రకాలుగా ఉంటూ ఉంటుందట. మరి ఆ రకాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మరి మొదటగా శ్వాసకోశ అలర్జీ. గాలి, దుమ్ము, పుప్పొడి వంటివి ఉన్నప్పుడు ఒక రెండు తుమ్ములు రావటం ఎక్కువ ఎవరికైనా సహజమే. అయితే అలర్జీతో బాధపడే వారికి వరుసగా పదుల సంఖ్యలో తుమ్ములు రావటం, ముక్కు ఎరుపెక్కి నీరు కారటం వంటివి చూస్తూ ఉంటాం. మరి ఈ పరిస్థితినే అలర్జీ రైనటిస్ అని అంటాం. మరి దీన్ని నిర్లక్ష్యం చేస్తే ముక్కు దిబ్బడ, శ్వాస ఆడకపోవటం, కళ్ళ రావటం, ముఖం లోపలి భాగంలో నొప్పిగా ఉండటం, తలనొప్పి రావటం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మరి దీన్నే అలర్జీక్ సైనసైటిస్ అని అంటూ ఉంటామండి. మరి ఈ వ్యాధి క్రమంగా గాలి గొట్టాల్లోకి, ఊపిరితిత్తులకు పాకి పొడి దగ్గు, ఆ తర్వాత కళ్లతో కూడిన దగ్గు మొదలవుతూ ఉంటుంది. మరి దీన్నే అలర్జెటిక్ బ్రాంకటిస్ అని అంటారు. మరి వీటితో పాటు ఆయాసం, పిల్లి కూతల వంటి లక్షణాలు కలిస్తే అలర్జిక్ ఆస్తమా అని అంటారు. మరి లిసనర్స్, శ్వాసకోశ అలర్జీ గురించి తెలుసుకున్నారు కదా. మరి ఆ తర్వాత వచ్చేసి స్కిన్ అలర్జీ. మరి చర్మం అలర్జీకి గురి కావటం అన్నది కొన్ని రకాల మందులు వాడటం, ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల ఒంటికి పడని ఆహార పదార్థాలు తినటం, మన చర్మానికి పడని వస్తువులను తాకటం జరిగినప్పుడు చర్మంపై దురద, దద్దులు, చర్మం ఇరుపెక్కటం వంటివి మొదలవుతూ ఉంటాయి. మరి ఇవి కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల దాకా ఉండి ఆ తర్వాత తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఒక్కోసారి అలర్జీ మరీ విషమించి ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు. మరి మరొక రకం వచ్చేసి జీర్ణకోశ అలర్జీ. మరి కొన్ని రకాల ఆహార పదార్థాలు పడకపోవటం వల్ల కొందరిలో జీర్ణకోశ సంబంధితమైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి నీరసం, వికారం, వాంతులు, మలబద్ధకం లేదా విరోచనాల వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మరి అసలు దీనికి హోమియో కేర్లో ఎలాంటి చికిత్స ఉంది అన్న విషయానికి వస్తే, హోమియో వైద్యం ద్వారా అన్ని రకాల అలర్జిక్ సమస్యలకు పూర్తిగా నయమవుతాయటండి. మరి హోమియో కేర్లోని జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్య విధానం ద్వారా శరీరంలోని అసమతుల్యతను గురైన రోగ నిరోధక శక్తిని సరిచేసి వ్యాధి మళ్లీ తిరగపెట్టకుండా చేయవచ్చు అట. మరి వ్యాధిని సంపూర్ణంగా తగ్గించడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేసి అన్ని ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని ఆరోగ్యంగా ఉండేలా చేసే శక్తి ఈ హోమియో చికిత్సలకు పరిపూర్ణంగా ఉంది అని హోమియో కేర్ వైద్యులు తెలియజేస్తున్నారు. మరి లిసనర్స్, ఇప్పటి వరకు అలర్జీలో ఎన్ని రకాలు ఉంటాయి, అసలు అలర్జీ ఏ విధంగా సోకుతుంది, అసలు దీనికి హోమియోలో ఎలాంటి మందులు ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే చేస్తుంది. Listen it and enjoy.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిసనర్స్, మరి ఇటీవల మారిన జీవన శైలిలోనూ పిల్లలు శారీరక శ్రమకు, ఆటలకు చాలా తక్కువ సమయం కేటాయించడం, టీవీ కంప్యూటర్ ఆటలకు అంకితమైపోవటం పిల్లల్లో బరువు విపరీతంగా పెరుగుతుంది. మరి వాళ్ళు స్థూయకాయలవుతున్నారు కూడా. మరి వాళ్లే కాదండి పెద్దది, అదే పరిస్థితి.

మరి అసలు బరువు తగ్గడానికి హోమియోలో ఎలాంటి ఔషధాలు ఉన్నాయి అన్న విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. మరి మొదటిగా కాల్కేరియా కాప్స్. మరి ఊబకాయం ఉండి త్వరగా అలసట చెందేవారు, వేగంగా నడిచినప్పుడు త్వరగా విపరీతంగా చెమటలు పట్టేవారికి ఇది మేలట. అలాగే పిల్లలలోనూ బాగా లావుగా ఉండి ఎర్రటి ముఖం, పెద్ద తల, కండరాలు దృఢంగా కాకుండా బాగా లావుగా ఉన్నవారు, పాలిపోయినట్లు ఉండేవారికి ఇది మంచిమంతట. మరి రెండవది వచ్చేసి గ్రాఫైటిస్. మరి తెల్లగా లావుగా ఉండి శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి, రక్తహీనత ఉన్నవారికి, వెంట్రుకలలో చివర్లో గోళ్లలో పగులు ఉన్నవారికి, మహిళల్లో ఋతుస్రావంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారిలో ఇది మంచి ఔషధం. మరి అలాగే ఉప్పు తీపి పదార్థాలంటే ఇష్టం ఉండని వారికి, పాత విషయాలను గుర్తు తెచ్చుకుని తక్షణ విషయాలను మర్చిపోయేవారికి, ఏ నిర్ణయం తీసుకోలేని స్వభావం ఉన్నవారికి ఇది మంచి ఔషధం అని హోమియో కేర్ వైద్యులు తెలియజేస్తున్నారు. మరి మూడవది వచ్చేసి యాంటీమోనియం క్రూట్. మరి యుక్త వయసులో ఉన్నవారు, పిల్లలు త్వరగా లావెక్కిపోతూ ఉన్నప్పుడు బరువును నియంత్రించడానికి ఇది మంచి ఔషధం. మరి ఇవే కాకుండా హైటోలెక్కాబెర్రీ, ఫ్యూకస్ వంటి మందులు కూడా హోమియోలో బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి అని హోమియో కేర్ వైద్యులు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు అధిక బరువు తగ్గాలంటే హోమియో కేర్ లో ఎలాంటి వైద్య విధానాలు ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా మలిస్నర్స్. ఇదండి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరలా రేపు తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4, ఇదే విజ్ఞాన వికాస వినోదాల సంగమం. Signing off, me, RJ Afreen.

0: மதுரம் மதுரம் பருவம். భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.
1: షట్కర్ణో విద్యతే మంత్ర

సుధీ. రహస్యం ఇద్దరిలో ఉన్ననే గోప్యంగా ఉంటుంది. కాని మూడవ వానితో చెప్పినచో లోకమున అంతకూ తెలియను. అందుచేత బుద్ధిమంతులైన వారు రహస్య విషయాలను ఇద్దరిలోనే గోపనము చేసి ఉంచవలను.

0: ఆచారమున్ను మంచి పరిచారకుల పట్ల అనురాగమున్ను ఈ మూడు లక్షణాలు ఉన్న రాజు ఈ పృథ్వీ మీద రాజభోగాలను చిరకాలము అనుభవిస్తూ ఉండగలడు. రాజభోగం సామాన్యము కాదు.
1: మృత్యో రిఫో గ్రదండస్య.

రూపం. కఠినంగా శిక్షించే రాజు పట్ల భయభక్తులు కలిగి శత్రువులు కూడా వశవత్తులై లొంగి ఉంటారు. అట్లుగాక దయాళువైన రాజును శత్రువులు తృణప్రాయంగా తలచి ధిక్కారమును చూపుదురు.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించి వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
2: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా కార్యక్రమంలో ఇప్పుడు మనం మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.

0: न च न सन्धिग्रहो नैव किन्तु यानं प्रसस्यते.
1: బలవంతుడు, అసాధ్యుడు, మర్యాదారహితుడు అయిన శత్రువుతో ప్రభువు సంధి కావించుకోరాదు, యుద్ధానికి కూడా తలపడకూడదు. ఎందువలనంటే సంధి షరతులను అతడు పాటించకపోవచ్చు, యుద్ధంలో అతన్ని జయించలేకపోవచ్చును.

0: యతి.
1: మొసలి తన స్థానమందుండి ఏనుగును కూడా లాగివేస్తుంది. అదే స్థానము నుంచి అనగా నీటి నుంచి గట్టుకు వచ్చినచు కుక్కచేతనే పరాభవం నొందగలదు. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలకు పరిష్కారమే మన ఆయుష్మాన్ భవ.
1: ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు మన రేడియో విష్ణు 90.4 లో.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: 90.4 శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం జాతీయాలు తెలుగు పాఠం వింటారు.
1: చెప్పదలుచుకున్న భావాన్ని ప్రభావవంతంగా మనసులకు హత్తుకునే విధంగా చెప్పడానికి భాషలో మనం నుడికారాలు ప్రయోగిస్తాం. నుడికారాలు రెండు రకాలు, ఒకటి జాతీయము, రెండవది సామెత. ఉదాహరణ, నన్ను చూస్తే వాడు కళ్ళలో కారం పోసుకుంటాడు. కళ్ళలో కారం పోసుకొను అనేది ఒక విశిష్టమైన పదబంధం. జాతీయం అంటే ఇదే.
2: ఆదిత్య, ఏం చదువుతున్నావు బాబు?
1: తెలుగు తాతయ్య.
2: ఏ పాఠం?
1: పాఠం కాదు తాతయ్య, వ్యాకరణం, జాతీయాల గురించి.
2: అలాగా
1: తాతయ్య, మా మాస్టారు జాతీయాల గురించి చెప్పారు. ఆ రోజు కొంచెం తలనొప్పిగా ఉండి సరిగ్గా వినలేదు, అందుకే ఆ విషయాన్ని గురించి బాగా బట్టి వేస్తున్నాను.
2: అలా కాదురా, కొంచెం బాగా అర్థం చేసుకొని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పెద్దలు మాట్లాడే విషయాల్లో ఆయా సందర్భాల్లో ఉపయోగించే మాటలు ఉదాహరణగా తీసుకోవచ్చు.
1: అలాగే తాతయ్య, మీరు చెప్పినట్లే చేస్తాను. అయితే నాకు జాతీయాల గురించి కాస్త వివరంగా చెప్పరు?
2: అలాగే, జాతీయాల గురించి వివరంగా చెప్తాను, విను.
3: తాతయ్య, నేను కూడా వినవచ్చా?
2: ఓ రామ్మా, ఆదిత్య జాతీయాల గురించి చెప్పమంటున్నాడు, చెప్తున్నాను, నువ్వు కూడా శ్రద్ధగా విందుగాని, కూర్చో. మన తెలుగు భాషలో గల జాతీయాలను నుడికారాలు, పలుకుబళ్ళు అని కూడా అంటారు.
3: అలాగా తాతయ్య, భలే బాగుంది.
1: వివరంగా చెప్పండి తాతయ్య.
2: జాతీయమంటే విశిష్ట పదబంధం అన్నమాట. నుడికారం,

0: పలుకుబడి ఏదో ఒక భాషకు మాత్రమే చెందింది. అంటే ఆ విధంగా చెప్పడంలోని ప్రత్యేకత ఆ భాషకు మాత్రమే సాధ్యం అని అర్థం. అందుకే జాతీయాలను అనువాదం చేయడం అసాధ్యం. జాతీయాలనేవి ఒక ప్రత్యేక అర్థంలో ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రయోగిస్తారు.
1: జాతీయం అంటే విశిష్ట పదబంధం అన్నమాట కదూ తాతయ్య?
0: విడివిడి మాటలు మొత్తం కలిపి జాతీయంగా వాడినప్పుడు స్ఫురించే అర్థం మరొకటుంటుంది. ఆ అర్థం కూడా విడివిడి మాటల అర్థానికి భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, కండ్లలో కారం పోసుకొను అంటే కారం తెచ్చి కళ్లలో పోసుకోవడం కాదు కదా. మూడు శబ్దాలను కలిపి ఓర్వలేనితనం అనే వేరే అర్థం వచ్చింది. ఇది తెలుగు భాషకు మాత్రమే చెందింది, ఈ భాషకు మాత్రమే సాధ్యం.
1: జాతీయం అంటే ఒక భాషకి సంబంధించింది అని అర్థమా తాతయ్య?
0: జాతీయమంటే ఒక జాతికి సంబంధించింది, ఒక భాషకు మాత్రమే చెందింది అని కూడా చెప్పవచ్చు. అందెవేసిన చేయి అంటే ఒకనొక విద్యలో పరిపూర్ణ ప్రజ్ఞ కలదని, సభలలో చేతికి కంకణం వేయించుకున్నవారు అంటే నేర్పరితనం కలవారు అని అర్థం. సోమమ్మ ఎప్పుడూ అత్తగారి సాధింపులా మాట్లాడుతుంది. ఇందులో జాతీయమేదో చెప్పమ్మా అపురూప.
2: అత్తగారి సాధింపు అంటే ఎంత మంచి పని చేసినా సాధించుట అని అర్థం.
0: అవునమ్మా.
2: ఎవరికి వారే యమునా తీరే అంటే అర్థమేమిటి తాతయ్య?
0: ఎవరికి వారే యమునా తీరే అంటే ఐకమత్యం లేకపోవటం, ఎవరి దారి వారిది, ఒకరి గురించి ఇంకొకరు పట్టించుకోకపోవటం, లేక ఎవరికి తోచిన పద్ధతిలో వారు ప్రవర్తించటం. సరైన రాజు లేనందువల్ల ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ప్రజలు మారతారు అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. అర్థమైందా? ఆదిత్య, నేను కొన్ని వాక్యాలు చెప్తాను, వాటిలో జాతీయాలేవో గుర్తించి చెప్పు.
3: ప్రయత్నం చేస్తాను, చెప్పండి తాతయ్య.
0: క్రమశిక్షణతో ఉండవలసిన విద్యార్థులు కప్పల తక్కెడగా ఉంటున్నారు, దీనిలో జాతీయం చెప్పు.
1: కప్పల తక్కెడ.
2: వాడు నాకు కొరుకరాని కొయ్యగా తయారైనాడు అని తండ్రి అన్నాడు.
0: ఇది కూడా మంచి జాతీయమమ్మా. ఇందులో కొరకరాని కొయ్య అనేది జాతీయం. దీనికి అర్థమేమిటంటే చెప్పిన మాట వినని మూర్ఖుడు.
1: తాతయ్య, కొన్ని జాతీయాలు నాకు తెలుసు, చెప్పనా?
0: ఆ చెప్పు.
1: గోడమీద పిల్లి, తలలో నాలుక, ఇంకా పట్టిందల్లా బంగారం.
0: వీటిని నీ సొంత మాటల్లో చెప్తావా?
2: నే చెప్పనా తాతయ్య?
0: ఓ అలాగే, చెప్పమ్మా.
2: మా స్నేహితురాలు అందరితో తలలో నాలుక వలె ప్రవర్తిస్తోంది. రంగన్న తన యజమాని పనులకు గోడమీది పిల్లిలాగా ప్రవర్తిస్తున్నాడు.
1: రఘు తన తెలివితేటలతో వ్యాపారంలో పట్టినదల్లా బంగారం చేసుకుంటున్నాడు.
0: బావుంది. నేనింకా కొన్ని జాతీయాలు చెప్పనా?
2: చెప్పండి తాతయ్య.
0: చెప్తాను వినండి. గాడిద గుడ్డు, చెవి నిల్లు కట్టుకొనుట, తల ప్రాణం తోకకు వచ్చు, నాలుగాకులు ఎక్కువగా చదువుట, పులిమీద పుట్ర.
2: తాతయ్య, అమ్మ ఎప్పుడు ఆదిత్య శ్రద్ధగా చదువుకుంటూ ఉండు అని చెవినీళ్లు కట్టుకుని చెబుతూ ఉంటుంది తాతయ్య.
0: చాలా బాగా చెప్పావు అపురూప. ఇలా మనం మాట్లాడుతున్నప్పుడు అనేక జాతీయాలు మనకు తెలియకుండానే ఉపయోగిస్తుంటాం.
1: అవును తాతయ్య, గాడిద గుడ్డు వాడికేం తెలుసు అని మా మాస్టారు ఎప్పుడూ అంటుంటారు.
2: జాతీయానికే మరొక పేరు నుడికారం కదా తాతయ్య?
0: అవును, జాతీయాల్లో కొన్ని వర్గాలున్నాయి.
1: అవి ఏమిటి తాతయ్య, కాస్త వివరంగా చెప్పరు?
0: ఆ చెప్తా. జాతీయాలు అనేక విధాలుగా ఏర్పడుతుంటాయి. కొన్ని కొన్ని వ్యవహారం నుంచి జారిపోతుంటే మరికొన్ని కొత్తవి వస్తూ ఉంటాయి. వీటిని కొన్ని వర్గాలుగా గుర్తించే ప్రయత్నం చేద్దాం, సరేనా? వీటిలో మొదటిది శరీర అవయవాలను పేర్కొంటూ వచ్చినవి. అందులో కొన్ని పొట్ట కొట్టడం, నెత్తి నోరు కొట్టుకుని చెప్పడం, చెయ్యి విరిగినట్లుంది మొదలైనవన్నమాట.
1: తాతయ్య, మీరు చెప్పినవి సొంత మాటల్లో చెప్పనా?
0: చెప్పు చూద్దాం.
1: సోము నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా, చెడ్డ పనులు చేయడం మాత్రం మానడం లేదు.
2: రంగయ్య తన తమ్ముడు పొరుగురిలో ఉన్నందుకు చెయ్యి విరిగినట్టుగా ఉంది అని అనుకున్నాడు.
0: బాగా చెప్పావమ్మా. ఇక నేను చెప్తాను విను. శ్రమజీవుల పొట్టగొట్టడం ధర్మం కాదు,
1: చక్కని జాతీయం.
0: ఇక రెండవది పరిసరాలలో నుంచి వచ్చిన జాతీయాలు.

0: అవి చీమ కుట్టినట్లు, గొర్రెతోక బెత్తెడు, గోడమీద పిల్లి.
1: తాతయ్య, గొర్రెతోక బెత్తెడు అంటే ఏమిటి?
0: అంటే తక్కువ అన్నమాట. ఎంతకాలమైనా వృద్ధి చెందకపోవడం అనేది దీనర్థం.
2: గంగన్న జీవితమంతా గొర్రెతోక బెత్తెడు అనే రీతిలో ఉంది.
0: ఇది కూడా చక్కని జాతీయమమ్మా, చాలా బాగా చెప్పావు.
1: రాద తమ్ముడికి ఎన్నిసార్లు చదువు గురించి చెప్పినా చీమ కుట్టినట్లయినా లేదు.
0: బావుంది, చక్కని జాతీయాన్ని చెప్పావు ఆదిత్య. ఇక మూడవది ఆచార వ్యవహారాల నుంచి వచ్చిన జాతీయాలు. వీటిని మనం వాడుకలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. విఘ్నేశ్వరునికి దేవతలందరిలో పెద్దపీట వేస్తాం. ఇందులో జాతీయం ఏదో చెప్పండి.
2: పెద్దపీట వేయడం.
0: లక్ష్మయ్య ఇంట్లో పప్పన్నం పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి దీంట్లో జాతీయం ఏదో చెప్పండి.
1: పప్పన్నం.
2: మా మిత్రుడి పెళ్లికి మా ఇంట్లో అందర్నీ బొట్టు కాటుక పెట్టి పిలవడం బాగుంది.
0: నువ్వు చెప్పిన వాక్యంలో బొట్టు కాటుక పెట్టి పిలవడం అనేది జాతీయం అన్నమాట. ఇక నాలుగవది పురాణ కథల ఆధారంగా వచ్చిన జాతీయాలు. అందులో కొన్ని రామరాజ్యం, ఉడుతాభక్తి, సుగ్రీవాజ్ఞ.
1: తాతయ్య, ఉడుతాభక్తి సొంత మాటలో చెప్పనా?
0: ఓ అలాగే చెప్పు.
1: మా గ్రామంలో కడుతున్న దేవాలయానికి ఉడుతాభక్తిగా నా వంతు విరాళాన్ని నేనిచ్చాను.
2: మా మిత్రుడు తల్లిదండ్రుల మాటలను సుగ్రీవాజ్ఞలా పాటిస్తాడు.
0: బావుంది, బాగా చెప్పావు అపురూప.
1: గాంధీగారు భారత ప్రజలందరూ ఎల్లప్పుడూ రామరాజ్యంలో ప్రజలు వర్ధిల్లినట్లు ఉండాలని కోరుకున్నారు.
0: చక్కని వాక్యాన్ని జాతీయంలో వాడావు. ఇక ఐదవది జనశ్రుతిగా చెప్పుకునే కథల్ని బట్టి వచ్చిన జాతీయాలు. సుబ్బన్న చేసిన పని పుల్లయ్య వేమారంలా ఉంది.
1: తాతయ్య, దీనిలో పుల్లయ్య వేమారం అనేది జాతీయం.
2: పుల్లయ్య వేమారం అనే ఊరుందా తాతయ్య?
0: అబ్బే లేదమ్మా, ఇది జాతీయానికి వాడింది మాత్రమే. ఇంకా కొన్ని చెప్తాను, వినండి. రెంటికి చెడ్డ రేవడి, వాదరాయణ సంబంధము, రేగు చెట్టు కింద భాగవతం.
1: తాతయ్య, రాజుకి చదువు లేక మంచి ప్రవర్తన లేక రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యాడని పక్కింటావిడ ఎప్పుడూ అంటూ ఉంటుంది.
0: మంచి జాతీయం చెప్పావు.
1: వాళ్ళిద్దరికీ బాదరాయణ సంబంధం ఉంది అంటారు పెద్దవాళ్ళు.
0: అది కూడా మంచి జాతీయమే బాబు. ఇక ఆరవది అతిశయోక్తులు ఆధారంగా వచ్చినవన్నమాట. అందులో కొన్ని ఇసుకేస్తే రాలని జనం, ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు.
1: తాతయ్య, ఇసుకేస్తే రాలని జనం అనే జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారు?
0: ఎక్కువ, అధికము అనే సందర్భంలో వాడతారన్నమాట.
2: మా అమ్మ వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టుగా అనే మాట చెబుతూ ఉంటే విన్నాను. ఇది కూడా జాతీయం అన్నమాట.
0: అవును, ఇది తరచుగా వాడే జాతీయం.
2: తండోపతండాలుగా జనం ఆ సభకు వచ్చారు అంటారు. అంటే ఏంటి తాతయ్య?
0: ఈ జాతీయాన్ని ఎక్కువ, అధికము అనే అర్థం వచ్చేటట్లుగా ఆయా సందర్భంలో వాడతారమ్మా. ఇక ఏడవది విశ్వాసాలు ఆధారంగా వచ్చిన జాతీయాలు. కళ్ళు పోతాయి, నోట్లో పురుగులు పడి చావడం, చచ్చి నీ కడుపున పుడతా లాంటివి.
1: అమ్మమ్మ ఎప్పుడూ చచ్చి నీ కడుపున పుడతాన్రా, అల్లరి మాన్రా అని అంటూ ఉండేది కదా తాతయ్య?
0: అవునాదిత్య, చచ్చి నీ కడుపున పుడతా అనేది చక్కని జాతీయం.
3: నాన్నమ్మ కళ్ళు పోతాయిరా వెళ్ళిపో పక్కకు వెళ్ళు అనేది అంటే ఏంటి తాతయ్య?
0: కళ్ళు పోతాయంటే నశించుట, నాశనము అనే అర్థంలో వాడతారు. ఇక ఎనిమిదవది అనుభవం ఆధారంగా వచ్చిన జాతీయాలు. నడుం కట్టడం. సర్దార్ వల్లభాయ్ పటేల్ పేదల న్యాయం కోసం నడుం కట్టాడు.
1: తాతయ్య, ఇందులో నడుం కట్టు అనేది జాతీయమా?
0: అవును.
2: గాంధీజీ స్వాతంత్ర్యం కోసం నడుం కట్టాడు.
0: శభాష్, నీ సొంత మాటల్లో చక్కగా చెప్పావురా అపురూప.
1: మొదటికి మోసం అంటే ఏమిటి తాతయ్య?
0: వ్యర్థము, వృధా అనే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడతారన్నమాట.
2: మామయ్య వ్యాపారం మొదటికే మోసం వచ్చింది.
0: మంచి సొంత వాక్యం చెప్పావమ్మా.
1: సోము గుమ్మడికాయ దొంగలాగా ప్రతి విషయానికి భుజాలు తడుముకుంటూ ఉంటాడు.
0: చక్కని జాతీయం చెప్పావు ఆదిత్య. ఇక తొమ్మిదవది చెప్పుకుందాం. ఇవి అనుకరణ శబ్దాలను ఉపయోగించే జాతీయాలు. అనుకరణ శబ్దాలను, మాటలను ఉపయోగించి కొన్ని జాతీయ

0: అని చెప్పొచ్చు. ఉదాహరణకు పకపకలాడు.
1: నా స్నేహితుడు రామలింగం ప్రతి విషయానికి పకపకలాడుతూ వేళాకోళం చేస్తుంటాడు.
0: బాగా చెప్పావాదిత్య. ఇంకా చెప్తాను వినండి. జై కొట్టు, కిలకిలలాడు.
2: పక్షులు సాయంకాలం పూట కిలకిల రావాలు చేస్తూ వాటి గూళ్లకు చేరుతాయి.
0: జాతీయాన్ని సొంత మాటల్లో బాగా చెప్పావు.
1: కిటకిటలాడు. హైదరాబాద్ నగరంలో జనం కిటకిటలాడుతూ బస్సుల నిండా కనిపిస్తారు.
2: గుటుక్కుమను. నా స్నేహితురాలు రమాదేవి గుటుక్కుమని చాక్లెట్ మింగేసింది.
1: బగ్గుమను అనే జాతీయాన్ని చెప్పనా తాతయ్య?
0: చెప్పాదిత్య.
1: సోమయ్యపై రామయ్య బగ్గుమంటూ ఒక్కసారిగా కోపం చూపించాడు.
0: ఒకే అర్థం వచ్చే జాతీయాలు అనేకం ఉండొచ్చు. అయితే సందర్భాన్ని బట్టి, జాతీయాన్ని ఉపయోగించేవారి మనస్తత్వాన్ని బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి ఎన్నిక చేసుకోవడం జరుగుతుందన్నమాట. శైలి దృష్టితో చూస్తే వీటిలో కొన్ని గౌరవప్రదంగా, మరికొన్ని హీనపరిచేవిగా ఉండి వక్త సంస్కారాన్ని వెల్లడి చేసేవిగా ఉంటాయి.
2: మాకు జాతీయాల గురించి చాలా చక్కగా చెప్పావు తాతయ్య.
1: జాతీయం అంటే పలుకుబడి, నుడికారం అని అర్థమైంది తాతయ్య.
0: బావుందర్రా, జాతీయాల గురించి నన్ను అడిగారు, నేను చెప్పాను, మీరు కూడా చెప్పారు. బాగా చదువుకోండి.
2: అలాగే తాతయ్య.
3: హైస్కూల్ విద్యార్థుల కోసం జాతీయాలు తెలుగు పాఠం విన్నారు కదండి. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం నానార్థాలు తెలుగు పాఠం వింటారు.
4: చూడు మామయ్య, వీళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు.
5: ఎందుకర్రా ఎగతాళి చేస్తున్నారు?
1: లేదు మావయ్య, మా స్నేహితుడు శ్రీకాళహస్తి పోయొచ్చాడట.
5: పోయి వస్తే?
6: వాడు శ్రీకాళహస్తిలో దేవుని పూజ కోసం పూలను కొన్నాడట మామయ్య.
5: ఏం పూలమ్మావి?
4: నాగలింగ పుష్పాలు, పుండరీకాలు. అదే మామయ్య, నాగలింగ పుష్పాలు అంటే నాగలింగ పూలు, మరి పుండరీకాలు అంటే పూలు ఎలా అవుతాయి అని అడిగితే ఎగతాళి చేస్తున్నారు.
5: అవును రవి, పుండరీకాలు అంటే తెల్ల తామర పూలు.
4: పుండరీకం అంటే పెద్దపులి అని అర్థం కదా మామయ్య?
5: పుండరీకం అంటే పెద్దపులి అని, తెల్ల తామర అని రెండు అర్థాలున్నాయి.
1: అందుకనే మావయ్య మా టీచరు శ్రీ అంటే సాలెపురుగు, శ్రీ అంటే లక్ష్మి అని చెప్పారు. ఈ రెండు అర్థాలు గల పదాల గురించి కొంచెం వివరంగా చెప్పమావయ్య.
5: తప్పకుండా చెప్తాను రవి, కానీ ముందుగా ఒక చిన్న కథ చెప్తాను. అనగనగా ఓ రాజు. ఆ రాజుగారికి ఓ రోజు నిండు పున్నమి వెన్నెల్లో కూర్చొని వెండి పళ్ళెంలో పెరుగన్నంతో భోజనం చేయాలనిపించింది. రాణిగారిని పిలిచి భోజనం తెప్పించుకున్నారు. పెరుగన్నంతో భోజనం చేస్తున్నారు రాజుగారు. లేత గేదె పెరుగవడం చేత చప్పగా ఉంది. వెంటనే రాణితో, చప్పగా ఉంది, కాస్త సైంధవం తెప్పించు అన్నారు. కొద్దో గొప్ప చదువుకుంది కాబట్టి సైనికుల్ని పిలిచి అశ్వశాలలోని గుర్రాన్ని తెప్పించింది. అది చూసి రాజు, నేను తెమ్మంది ఉప్పు, గుర్రాన్ని కాదు అన్నారు. క్షమించండి ప్రభు, సైంధవం అంటే గుర్రం అనుకున్నాను అన్నారు రాణిగారు. అలా అలా రోజులు గడుస్తున్నాయి. పరదేశపు రాజులు రాజ్యం పొలిమేరల్లోకి చొచ్చుకువస్తున్నారని రాజుగారికి సమాచారం అందింది. ఉన్న ఫలంగా రాణిగారిని పిలిచి, రాణి, సైంధవాన్ని సిద్ధం చేయమని సైన్యాధ్యక్షునికి చెప్పు అన్నారు. అప్పుడు ఏమైందో తెలుసా పిల్లలు?
4: ఏమైంది?
5: రాణిగారు సైంధవం అను పదాన్ని వినగానే ఉప్పు అనుకుని బస్తాల కొద్దీ ఉప్పును తెప్పించింది. దాన్ని చూసి రాజుగారు సైంధవం అంటే గుర్రం అన్నారు. రాణిగారికి ఏటూ పాలు పోలేదు. పిల్లలు, ఇప్పుడు అర్థమైందా ఒక పదానికి రెండు వేరువేరు అర్థాలుంటాయని?
6: ఒక పదానికి రెండు వేరువేరు అర్థాలుంటాయా? వీటిని ఏమంటారు మామయ్య?
5: అవునర్రా, సైంధవం అంటే గుర్రము అని ఒక అర్థం, సైంధవం అంటే ఉప్పు అని ఒక అర్థం. ఇలా ఒకే పదానికి ఒకటి అంతకన్నా ఎక్కువ అర్థాలు వచ్చే పదాలను నానార్థాలు అంటారు.
4: వీటిని గురించి వివరంగా తెలుపండి మామయ్య.
5: తప్పకుండా చెప్తాను. భాషా ప్రయోగంలో వీటి పాత్ర ఎంతో ఉన్నతమైనది. కవులైతే నానార్థాలతో చెణుకులు వేసుకునేవారు. పిల్లలు, ఈ ఉదాహరణను గమనించండి. ఆ హరి నా పుస్తకమును హరి అనిపించాడు. ఈ వాక్యంలో హరి హరి అని రెండుసార్లు ప్రయోగించారు. వీటి అర్థాన్ని మీరు ఎవరైనా చెప్పగలరా పిల్లలు?

0: మొదటి పదం హరి అంటే విష్ణువు అని అర్థం. రెండవసారి ఉపయోగించిన హరి అంటే వాక్యార్థాన్ని బట్టి తీసుకున్నాడు లేక దొంగిలించాడు అని కదా.
1: అవును రాజు, చక్కగా చెప్పావు. ఈ వాక్యాన్ని గమనించండి. గోపాల్ తన కరంతో తాడును గట్టిగా లాగాడు. ఏనుగు తన కరంతో పిల్లలను దీవించింది. ఈ వాక్యాల్లో ఉన్న కరం అను పదానికి నానార్థాలు చెప్పండి.
2: మొదటి వాక్యంలోని కరం అంటే చేయి అని అర్థం.
1: రెండవ వాక్యంలోని కరం అంటే అర్థం చెప్పు రవి.
3: వాక్యార్థాన్ని బట్టి కరం అంటే తుండం అని అర్థం కదా మామయ్య.
1: చక్కగా చెప్పావురా. ఇలా మారటానికి కారణం చెప్పగలరా?
4: సందర్భాలు సన్నివేశాలు మారట వలన పదం యొక్క అర్థం మారింది మామయ్య.
1: నానార్థాలు అంటే చెప్పురాజు.
0: ఒక పదానికి రెండు వేర్వేరు అర్థాలుంటాయి మామయ్య.
1: ఈ నానార్థాలు వాక్యంలోని భావాన్ని అనుసరించి, సందర్భాన్ని అనుసరించి, సన్నివేశాన్ని అనుసరించి, కాలాన్ని అనుసరించి వచ్చాయి.
2: అవునా మామయ్య?
1: అవునర్రా. ఓసారి రామాయణంలో సీతాదేవి జాడ తెలుసుకున్నట్టుకు హనుమంతుడు బయలుదేరాడు. ఆమెను లంకానగరంలోని అశోకవనంలో చూసి కలుసుకుంటాడు. సంతోషంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ సీతాదేవి కాళ్లకు నమస్కారం చేసి ఆమెతో, అమ్మా నీ చరణాబ్జములపైన ఆన, రామునితో నిన్ను విడిపింపుమని తెలిపెదను అని నాలుగు చరణములు పలికెను.
3: హనుమంతుడు సీతాదేవితో పలికిన పలుకులలో చరణం అను పదాన్ని రెండుసార్లు పలికాడు కదా మామయ్య.
1: అవునర్రా, చక్కగా గుర్తించావు. రవి, మొదటిసారి పలికిన చరణాబ్జములు అంటే అర్థం చెప్పు.
3: పద్మముల వంటి పాదములు అని అర్థం మామయ్య.
1: లలిత నువ్వు చెప్పమ్మా. రెండవసారి ఉపయోగించిన చరణంబు అను పదానికి అర్థం చెప్పు.
2: చరణంబులు అంటే వాక్యార్థాన్ని అనుసరించి పద్యవాక్యములు లేక పద్యపాదములు అని అర్థం మామయ్య.
1: పేష్, చక్కగా చెప్పావు. దీన్ని గమనించు రాజు. ఒక బాటసారి మహబూబ్ నగర్లో తన స్నేహితుని ఇంటికోసం వెతుకుతున్నాడు. మండుటెండలో స్నేహితుని ఇల్లు దొరకక దాహంతో సొమ్మసిల్లిపోయాడు. ఇందు దాహం అను పదానికి అర్థం చెప్పు.
0: దాహం అంటే దప్పిక.
1: గుడ్. ఆ బాటసారికి దారిలో డబ్బుల మూట కనిపించింది. దాన్ని సొంతం చేసుకోవాలనే దాహం కలిగింది. ఇందు దాహం అంటే అర్థం చెప్పు.
3: ఈ సందర్భంలో దాహం అంటే ఆశ లేక కోరిక అని అర్థం.
1: బాగా చెప్పావర్రా. పదానికి అర్థాలు అర్ధ విస్తరణ, అర్ధ సంకోచం, అర్ధ పరివర్తనం, అర్ధ సంకేతం ప్రధానంగా నాలుగు పద్ధతుల ద్వారా ఏర్పడతాయి.
0: వీటిని గురించి వివరంగా చెప్పమోయ్యా.
1: తప్పకుండా చెప్తాను. సోదరులు అంటే అర్థం చెప్పండి.
3: సోదరులు అంటే అన్నదమ్ములు అని అర్థం.
1: అన్నదమ్ములు అంటే సోదరులు అని ఎందుకన్నారో తెలుసా?
3: తెలియదు మామయ్య.
1: ఉదరము అంటే కడుపు, అనగా సహ ప్లస్ ఉదరహ సోదరహ. ఈ నిఘంటు అర్థాన్ని అనుసరించి ఒకే తల్లి కడుపున పుట్టిన వారినే సోదరులు అనేవారు. కానీ కాలక్రమాన ఈ రోజుల్లో సోదరులు అంటే ఒక దేశం, ఒక ప్రాంతం, ఒక సంఘం, ఒక వృత్తిని ఆశ్రయించిన వారిని కూడా సూచిస్తున్నారు.
0: చాలా కొత్త విషయాలు చెప్పామో అయ్యా.
1: దీనినే నానార్థాలు ఏర్పడే పద్ధతుల్లో అర్ధ విస్తరణ అంటారు. అర్ధ విస్తరణ అంటే ఒక కాలంలో ఒక ప్రత్యేకమైన పదానికి చెప్పే అర్థం. కాలక్రమాన ఆ పదం ఒక జాతిని సూచించే పదంగా విస్తృతి పొందటాన్ని అర్ధ విస్తరణ అంటారు. ఉదాహరణ తైలం అను పదం.
2: తైలం అంటే నూనె అని అర్థం కదా మామయ్య.
1: అవునమ్మా, కానీ తైలం అంటే నూనె, అనగా నువ్ ప్లస్ నెయ్. నువ్వు అనగా తిలలు అని ఇక్కడ అర్థం. తిలల నుండి తీయబడిన నూనెకు తైలం అని ఒకప్పటి అర్థం. కాలక్రమాన అర్ధవిస్తరణ పొంది తైలం అనగా అనేక రకాల గింజల నుండి తీయబడిన నూనెను నేడు తైలం అంటున్నాం. నూనె జాతిని సూచించే పదంగా తైలం విస్తృతి పొందింది.
3: అలాగా
1: ఇంతేకాక అర్థం అనున్నది పదాల్లో సంకోచింపబడటం కూడా అయిందర్రా. దీన్నే అర్ధ సంకోచం అని కూడా అంటారు. ఎలానో తెలుసా?
3: తెలియదు మామయ్య, చెప్పవా?
1: చెబుతాను. మృగం అనే పదం అర్ధ సంకోచంలో సామాన్యార్థం నుండి ప్రత్యేకార్థానికి మారి లేడీ అను అర్థంతో స్థిరపడింది. వాస్తవంగా పిల్లలు, మృగం అంటే సామాన్యార్థంలో జంతువు అని అర్థం. ఉదాహరణకు దుష్యంతుడు మృగయా వినోది అయి

0: వాస్తవికి తరలెన్. ఇందు మృగయా అనగా జంతువు, అనగా జంతువులను వేటాడుటకై.
1: మృగం వికృతి పదం, మెకం కదా మామయ్య?
0: అవునర్రా.
2: మెకం అంటే నేటి రోజులలో పులి, చిరుతపులి అని అర్థంలో వాడుతున్నాం.
0: వికృతి పదాన్ని అనుసరించి మృగం అను పదం యొక్క అర్థం మారిపోయింది. దీన్నే అర్థ పరివర్తనం అంటారు.
2: అర్థ పరివర్తనం అంటే ఏంటో చెప్పు మామయ్య.
0: అర్థ పరివర్తనం అంటే ఒక పదం కాలక్రమాన తన సొంత అర్థాన్ని కోల్పోయి కొత్త అర్థాన్ని పొందడం. ఇలా కొన్ని పదాలు అర్ధ గౌరవాన్ని పొందితే కొన్ని పదాలు నిందార్థాలను పొందాయి. ఉదాహరణకు కైంకర్యం అనే పదానికి ముందుండబడినటువంటి అర్థం సేవ అని, ఇప్పుడున్నటువంటి అర్థం మోసం, దొంగతనం. ఇదే విధంగా పూజ్యం అంటే నానార్థాలు చెప్పురాజు.
3: పూజ్యం అంటే పూజింపదగినది.
0: బియ్యం లేని ఖాళీ డబ్బాలో పూజ్యం అనే పదానికి అర్థం చెప్పు.
3: పూజ్యం అంటే శూన్యం లేక ఏమీ లేవు, ఖాళీ అని అర్థమయ్యా.
0: ఇదేవిధంగా పూజ్యం అంటే ముందున్నటువంటి అర్థం పూజింపదగినది. పూజ్యం అంటే ఇప్పుడున్న అర్థం శూన్యం. అదేవిధంగా కంపు అంటే ఇంతకుముందు అర్థం గంధం. కంపు అంటే ఇప్పుడున్న అర్థం దుర్వాసన. సభికుడు అంటే ఇంతకుముందు ఉన్న అర్థం జూదగాడు. అదే సభికుడు అంటే ఇప్పుడున్న అర్థం సభలోనివాడు. మొదలైన పదాలు కాలక్రమాన అర్థ పరివర్తనం చెందాయి.
1: మామయ్య, నాకొక సందేహం.
0: ఏంటమ్మా అడుగు.
1: ద్రవ్యము అంటే డబ్బు కదా, మరి మా స్నేహితురాలు సైన్స్ పాఠం చదువుతూ ద్రవ్యమంటే పదార్థమని చదువుతుంది. ఈ పదం యొక్క అర్థం ఏ విధంగా మార్పు పొందిందో చెప్పు మామయ్య.
0: తప్పకుండా చెప్తాను. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడం వల్ల ఒక పదం జనసామాన్యంలో ఒక అర్థాన్ని సూచిస్తున్నప్పటికీ ఏదో ఒక వృత్తినో విజ్ఞాన రంగాన్నో అంటిపెట్టుకుని ఉండటం చేత ఒక ప్రత్యేక అర్థాన్ని సూచించే సాంకేతిక పదాలవుతున్నాయి. దీనినే అర్ధ సంకేతం అంటారు. ఉదాహరణకు ద్రవ్యం అంటే డబ్బు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో పదార్థం అని కూడా అర్థం కలదు.
2: అవును మామయ్య, నాకు ఇప్పుడే గుర్తుకు వచ్చింది. ఇంధనం అను పదానికి వంట చెరుకు అని అర్థం. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఇంధనం అను పదానికి చెమురు, బొగ్గు అని అర్థాలున్నాయి.
0: అవునర్రా. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఉష్ణశక్తిని ఇచ్చే ఏ పదార్థాన్నైనా ఇంధనం అంటారు.
1: నాకు కూడా ఇప్పుడే ఒక పదం గుర్తుకు వచ్చింది మామయ్య. వాయువు అంటే గాలి అని అర్థం. మరొక అర్థంలో పశువులకొచ్చే వాతరోగాన్ని కొన్ని ప్రాంతాల్లో వాయురోగం వచ్చింది అంటారు కదా మామయ్య.
2: ఇంతేకాదు, వాయువు అంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో గ్యాస్ అని అర్థం కూడా ఉంది.
0: చాలా చక్కగా చెప్పావురా. నానార్థాల గురించి కూలంకషంగా నేర్చుకున్నాం కదా. మరలా ఒకసారి పునర్విమర్శ చేసుకుందాం. ఉదాహరణకు వ్యవసాయం అంటే నానార్థాలు చెప్పండి.
2: వ్యవసాయం అంటే కృషి, మరొక అర్థం సేద్యం.
0: లలిత, నానార్థాలకు నిర్వచనం చెప్పు.
1: ఒక పదానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలుంటే వాటిని నానార్థాలు అంటారు.
0: రాజు కోలయానందకరుడు అను వాక్యంలో రాజు అను పదానికి నానార్థాలు చెప్పండి.
2: రాజు అంటే ప్రభువు, మరొక అర్థం చంద్రుడు.
0: భేష్, సందర్భాన్ని బట్టి సన్నివేశాన్ని బట్టి రాజు కోలయానందకరుడు అను వాక్యంలో రాజు అంటే ప్రభువు, చంద్రుడు, కువలయము అంటే భూమి, నల్లని కలువ అనే అర్థాలున్నాయి.
3: ఓ, చక్కగా అర్థమైంది మావయ్య.
0: నానార్థాలు ఏర్పడే పద్ధతులెన్ని, వాటి పేర్లు చెప్పండి.
2: నాలుగు పద్ధతులు మామయ్య.
1: వాటి పేర్లు అర్ధ విస్తరణ, అర్ధ సంకోచం, అర్ధ పరివర్తనం, అర్ధ సంకేతం.
0: అర్ధ విస్తరణ అంటే ఏంటో చెప్పండి.
2: ఒక కాలంలో ఒక ప్రత్యేకమైన పదం చెప్పే అర్థం కాలక్రమాన ఆ పదం ఒక జాతిని సూచించే పదంగా విస్తృతి పొందటం అర్ధ విస్తరణ. ఉదాహరణకు సోదరి అంటే అక్క లేక చెల్లి కాలక్రమాన అర్ధ విస్తరణ పొంది ఒక వృత్తిని, ఒక దేశాన్ని ఆశ్రయించిన వారిని కూడా సోదరి అని సంబోధిస్తున్నారు.
0: భేష్, చాలా చక్కగా చెప్పావురా. అర్ధ సంకోచానికి ఉదాహరణ చెప్పండి.
2: చీర అను పదానికి వస్త్రం అని విస్తృతార్థం. ఉదాహరణకు సీతారామ లక్ష్మణులు నారచీరలు ధరించి. ఇక్కడ నారచీర అంటే నారతో నేసిన వస్త్రం అని అర్థం. నేడు అర్ధ సంకోచంలో చీర అను పదం కేవలం స్త్రీలు ధరించే వస్త్రంగా అర్థం సంకోచింపబడింది కదా మామయ్య.
0: భేష్.

0: చక్కగా చెప్పావు. సభికుడు అంటే ఇంతకు ముందున్న అర్థం జూదగాడు, ఇప్పుడున్న అర్థం సభలో ఉన్నవాడు. ఈ పదం నానార్థాల్లో ఏ పద్ధతికి చెందుతుంది?
1: అర్థపరివర్తనం మామయ్య.
0: ఒక మాట జనసామాన్యానికి ఒక అర్థం ఇస్తున్నా ప్రత్యేకార్థంలో సాంకేతిక శబ్దం అవుతుంది. దీన్ని నానార్థాలలో ఏమంటారు?
1: అర్ధ సంకేతం. ఉదాహరణకు ద్రవ్యం అంటే డబ్బు, పదార్థం అని మామయ్య.
0: ఒక పదానికి సందర్భాన్ని బట్టి, భావాన్ని అనుసరించి, సన్నివేశాన్ని బట్టి, ప్రాంతాలను బట్టి వేరువేరు అర్థాలు చెప్పడమే నానార్థాలు. పిల్లలు, ఇప్పటి వరకు నానార్థాల గురించి చక్కని విషయాలు తెలుసుకున్నారు. మరిన్ని విషయాలు మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడుకుందాం, సరేనా?
2: అలాగే మామయ్య.
3: మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా జాతీయాలు అలానే నానార్థాలు గురించి తెలుగు పాఠం విన్నారు కదండి. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల విద్యా కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
4: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదరేజ్ షోరూం భీమవరం ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదరేజ్ షోరూం పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం. సెల్ 9866742558.

0: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni deerghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతను లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ల వాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు

0: తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2Dకు ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.

లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: అంకుల్ మనసు చాలా మంచిది, అక్కని బాగా చూసుకుంటారు.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: బాబోయ్, మామూలు డ్రామాలు కావు, అన్ని లెక్కలేసుకుని నువ్వు బక్రా అని ఫిక్స్ అయినాక నంబర్ ఇస్తాయి, ఇక వాట్సాప్లు షురూ అవుతాయి చూడు. నిద్రపోనీ అయి పనులు చేసుకొని అయి ఇక బతుకంతా వాళ్ళకి రాసిచ్చినట్టే.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2 3 77 96 23 7295.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి నాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. ఇందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడీ విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-237-96-23-7295.
4: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
5: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
5: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
5: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
4: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి పూలు పండ్లు ఇస్తూ ఉంటుంది. మరి రాలిపోయాయి, రాలిపోతూ ఉంటాయి కదండి. అలానే ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏది జరిగినా తడబడకుండా స్థిరంగా నిలబడటం నేర్చుకోవాలి కదండి. అంటే చెట్టు అనేది ఎంత గట్టిగా ఉన్నా సరే కాలాన్ని బట్టి పూలిస్తుంది, పూలు పండ్లు వస్తూ ఉంటాయి, అలానే రాలిపోతూ ఉంటాయి. అలానే ఎంత నీతిగా బతికినా మరి కష్టాలు, కన్నీళ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏది జరిగినా తడబడకుండా స్థిరంగా నిలబడటం నేర్చుకోవాలి. ఏమంటారు? ఓకే లిజినెస్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలా నేనాడ మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మరి కార్యక్రమాలు అయితే వింటున్నామంటున్నారు. అలానే ఈరోజు మా కోసం ప్రేమతో రా ఈ చిత్రం నుండి పున్నమిలా వచ్చింది ప్రేమ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి.

తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి రాముని వారధి కేవలం ఆధ్యాత్మిక నమ్మకం కాదు, ప్రపంచంలోని మొట్టమొదటి మెరైన్ ఇంజనీరింగ్ అద్భుతం. మరి రామాయణంలో సీతమ్మను రక్షించడం కోసం రాముని యొక్క వానర సైన్యం సముద్రం మధ్యలో 30 మైళ్ళ పొడవున ఒక వంతెన్ను నిర్మించినట్లు మనం చదువుకుంటాం. మరి నాసా శాటిలైట్ ఫోటోలు సైతం భారతదేశానికి శ్రీలంకకు మధ్య సముద్రం కింద వంతెన లాంటి నిర్మాణం ఉందని ధృవీకరించాయి. మరి దీన్ని కేవలం ఒక పురాణ గాథగా కాకుండా ప్రాచీన భారతదేశపు వాస్తుశిల్పం మరియు భూగర్భ శాస్త్ర కోణంలో చూస్తే మన పూర్వీకుల జ్ఞానం మనల్ని విస్మయానికి గురిచేస్తుంది. మరి నీటిపై తేలే రాళ్ల వెనుక ఉన్న రహస్య విజ్ఞానం విషయానికి వస్తే, సాధారణంగా సముద్రంలో రాళ్లను వేస్తే అవి మునిగిపోతాయి, కానీ వానర సైన్యం ఉపయోగించిన రాళ్ళు నీటిపై తేలాయి అని చెప్తూ ఉంటారు. ఆధునిక భూగర్భ శాస్త్రం ప్రకారం అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఏర్పడే ఫ్యూమిస్ అనే రంధ్రాలు కలిగిన రాళ్ల సాంద్రత నీటి కంటే తక్కువగా ఉంటుంది, అందువల్ల అవి నీటిపై తేలే గుణాన్ని కలిగి ఉంటాయి. ఆనాటి కాలంలోనే ఈ శాస్త్రీయ సూత్రాన్ని ఉపయోగించి వంతెన్ని నిర్మించారు. ఇక సముద్రపు లోతును అంచనా వేయడం, మరి సముద్రం మధ్యలో వంతెనను నిర్మించడం సాదాసీదా విషయం కాదు. సముద్రపు అలల వేగం, నీటి ప్రవాహ దిశ మరియు సముద్రపు లోతును ఖచ్చితంగా లెక్కించి వంతెన స్థిరంగా నిలబడగలిగే ఒక నిర్దిష్టమైన ఇసుక తిన్నెను వరించుకున్నారు. మరి నేటి ఆధునిక ఇంజనీర్లు ఒక ఆనకట్ట లేదా వంతెన్ను నిర్మించే ముందు చేసే ఫిజిబిలిటీ స్టడీ మరి సాధ్యాసాధ్యాల అధ్యయనం వంటి పరిశోధనను నలుడు మరియు నీలుడు అనే ఇద్దరు ఇంజనీర్లు ఆనాడే చేశారు. అత్యంత తక్కువ కాలంలోనే నిర్మాణం, సుమారు 30 మైళ్ళ అంటే 48 కిలోమీటర్ల పొడవున్న ఆ వంతెన్ని కేవలం 5 రోజుల్లోనే పూర్తి చేసినట్లు రామాయణం పేర్కొంది. మొత్తం సైన్యాన్ని క్రమబద్ధంగా విభజించి రాళ్లను సేకరించేవారు, వాటిని మోసుకొచ్చేవారు మరియు వంతెనను రూపకల్పన చేసేవారు అంటూ అక్కడ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మరియు కార్మిక సమన్వయాన్ని మనం చూడొచ్చు. రామసేతు అనేది భారతదేశపు అసాధారణమైన సముద్ర సాంకేతిక పరిజ్ఞానానికి మరియు ఉమ్మడి కృషికి దక్కిన ఒక చారిత్రక నిదర్శనం. మన పూర్వీకుల ఇంజనీరింగ్ నైపుణ్యం ఎల్లప్పుడూ ప్రపంచానికి మార్గదర్శకమే, మన సంస్కృతి యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పే ఈ విషయం మరి మీ అందరి కోసం తెలుసుకున్నాం కదండి. ఒక లిజినెస్, మరి ఆ వారధి గురించి, రామసేతు గురించి చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇకలా నీ నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమేం అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి పులిపాటి సత్యవతి గారు, వెంకటేష్ గారితో పాటు లక్ష్మీకాంత్ గారు, రవళి, రామకృష్ణ, విహాన్, విద్వాన్ వీరంతా కూడా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి గోపాలకృష్ణుడు మూవీ నుంచి ఒక చక్కని పాటను అయితే మా కోసం ప్రసారించమంటున్నారు, తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: నడుము చేతికి తగిలి ఉన్న కథలు సన్నగ చెబితే
1: పులికి పడ్డ ఉలి పెరిగోక పొంగి కూడలేనంటుంటే
0: పంచుకునే పానుకు మీద మురిసే మురి పాల మీద

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేను అటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి హిందూ పురాణాల ప్రకారం గయాసురుడు అనే రాక్షసుడి కథ చాలా విశిష్టమైంది. మరి ఈ కథను మనం మరింత వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం. అసలు గయాసురుడు ఎవరు అంటే, గయాసురుడు ఒక పరాక్రమవంతుడైన అసురుడు, అంటే రాక్షసుడు. రాక్షస వంశంలో పుట్టినప్పటికీ అతను ధర్మబుద్ధి కలవాడు మరియు గొప్ప విష్ణు భక్తుడు. మరి గయాసురుడు కోలాహల పర్వతంపై శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడం కోసం ఘోరమైన తపస్సు చేశాడు. మరి అతని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు గయాసురుడు ఇలా వేడుకున్నాడు, స్వామి, నా శరీరం అత్యంత పవిత్రమైనదిగా మారాలి. నన్ను చూసినా, నన్ను తాకినా, నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి సమస్త పాపాలు నశించిపోవాలి. వారు నేరుగా వైకుంఠానికి ముక్తిని పొందాలి అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి మందహాసం చేస్తూ అతను కోరిన విచిత్రమైన వరాన్ని అనుగ్రహించాడు. మరి విష్ణుమూర్తి ఇచ్చిన వరం వల్ల భూలోకంలో పెద్ద మార్పు వచ్చింది. ఎంతటి ఘోర పాపులైనా సరే గయాసురుణ్ణి దర్శించుకుని తాకడం వల్ల వారి పాపాలన్నీ కూడా క్షణంలో తొలగిపోయి నేరుగా పుణ్యలోకాలకి వైకుంఠానికి వెళ్ళిపోసాగారు. దీనివల్ల యమలోకం కాస్త పూర్తిగా ఖాళీ అయిపోయింది. మరి పాపం చేసిన వారికి శిక్షలు వేసే యమధర్మరాజుకు కూడా పని లేకుండా పోయింది. మరి సృష్టిలోని కర్మ సిద్ధాంతం అనేది దెబ్బతింది, అంటే పుణ్య పాపాల సమతుల్యత అనేది దెబ్బతింది. దీంతో కలత చెందిన యమధర్మరాజు మరి మిగతా దేవతలతో కలిసి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించి మొరపెట్టుకున్నాడు. మరి యజ్ఞం దేవతలందరూ కలిసి మరి విష్ణుమూర్తిని ప్రార్థించగా ఒక ఉపాయం లభించింది. దాని ప్రకారం బ్రహ్మదేవుడు గయాసురుడి వద్దకు వెళ్ళాడు. మరి బ్రహ్మ గయాసురుడితో అంటాడు, గయాసురా, నేను భూలోకంలో ఒక గొప్ప యజ్ఞం చేయాలనుకుంటున్నాను. అందుకోసం నీ శరీరం కంటే పవిత్రమైన స్థలం ఈ సృష్టిలోనే లేదు. కాబట్టి నీ శరీరాన్ని భూమిపై ఒక ప్రదేశంలో వ్యాప్తి చేసి, అంటే పొడుక్కుని, నీ శరీరంపై నన్ను యజ్ఞం చేసుకొనివ్వు అంటాడు. మరి పరమధార్మికుడైన గయాసురుడు దానికి సంతోషంగా అంగీకరించి నేలపై పొడుకుని తన శరీరాన్ని చాచాడు. మరి గయాసురుడు అలా పడుకున్న తర్వాత బ్రహ్మదేవుడు అతని శరీరంపై యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞం ముగిసే సమయంలో గయాసురుడి శరీరం కదలకుండా ఉండటానికి దేవతలు అతని తలపై ఒక పెద్ద శిలను, అంటే ధర్మశిలను ఉంచారు. అయినా అతను కదులుతుండటంతో

స్వయంగా శ్రీ మహావిష్ణువు తన గదతో ఆ శిలపై నిలబడ్డాడు. దీన్నే విష్ణుపాదం అంటారు. మరి గయాసురుడి త్యాగానికి భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి అతనికి మరో వరం ఇచ్చాడు. ఆ విధంగా గయాసురుడు పడుకున్న ఆ ప్రదేశమే ప్రస్తుతం బీహార్లో ఉన్నటువంటి గయా అనే పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా మారింది. మరెవరైతే ఈ గయాక్షేత్రానికి వచ్చి తమ పితృదేవతలకు అంటే పూర్వీకులకు పిండ ప్రదానం లేదా శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు, వారి పూర్వీకులకు నరక బాధలు తొలగి నేరుగా మోక్షం లభిస్తుందని విష్ణుమూర్తి వరం ఇచ్చాడు. అందుకే నేటికీ కూడా హిందువులు తమ పితృదేవతల ఆత్మశాంతి కోసం గయకు వెళ్తూ ఉంటారన్నమాట. లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి మనకి కొత్త ఎస్ఎంఎస్ అయితే వచ్చిందండి. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి మండలం ప్రశాంతి నగర్ నుంచి మారబోయిన శ్రీనివాస్ గారు, పద్మ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి మీరు చెప్పినటువంటి శ్రీరామ అని చెప్పి రాళ్ళు సముద్రంలో వేస్తే తేల్తాయని చెప్పి పురాణంలో కూడా తెలిసింది అని చెప్పేసి అంటున్నారు. అవునండి, మరి రామచంద్రుడి యొక్క నామాన్ని తెలుస్తూ ఆ రాయి కనుక సముద్రంలో వేస్తే ఆ రాయి తేలుతుంది అని చెప్పి మనకి పురాణాల్లో ఉంటుంది కదా. అలానే మమ్మల్ని ఈరోజు మరి మేము మొదటిసారిగా ఫస్ట్ టైం ఎస్ఎంఎస్ చేస్తున్నాము అంటున్నారు. మాకు కట్ల సతీష్ గారు అయితే మమ్మల్ని రేడియోకి పరిచయం చేశారు అని చెప్పేసి అంటున్నారు. అలానే కొండవీటి సింహ చిత్రం నుండి ఈ మధు మాసంలో అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి విశాఖపట్నం అపురూప స్నేహమాల నుండి మరి ముగ్గురు శారదులు అలానే ప్రేమ గారు, స్టీల్ ప్లాంట్ రత్నం గారు, సూర్యకుమారి గారు, పద్మజ గారు మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయ మ్యామ్కి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఈరోజు మా అపురూప స్నేహమాల సెక్రటరీ అయినటువంటి తలారి తాతారావు గారి పుట్టినరోజు. మరి 63 సంవత్సరాలు పూర్తి చేసుకుని 64వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తలారి తాతారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్న వాళ్ళు మరి జగన్నాథ్ మాస్టర్ గారు, రామకృష్ణ గారు, బండి ఈశ్వరరావు గారు, వీరేంద్ర గారు, సుధాకర్ గారు, నాగరాజు గారు, మాణిక్యాలరావు గారు, అంతేకాకుండా అపురూప స్నేహమాల సభ్యులందరి తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తలారి తాతారావు గారికి మీ అపురూప స్నేహమాల సభ్యులందరి తరపు నుండి రేడియో విష్ణు 90.4 తరపు నుండి నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి తాతారావు గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ఈ చక్కని పాట విని ఆనందించండి.

లిస్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే గోపాలపట్నం నుండి సుధాకర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో వారికి విజయ బంగారు తల్లికి శుభోదయం, శుభ మంగళవారం అంటున్నారు. శుభ మంగళవారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఈరోజు అపురూప స్నేహమాల వ్యవస్థాపకులు, ఆప్తులు, శ్రేయోభిలాషులు, శ్రీ తలారి తాతారావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటున్నారు. మరి తాతారావు గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము అంటున్నారు. ఇకలని శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి సుధాకర్ గారు, మాణిక్యాలరావు గారు, సూర్యకుమారి గారు, పాలూరి కామేశ్వరరావు గారు, లలిత వశిష్ఠ, అలాని అపురూప స్నేహమాల గ్రూప్ అందరి తరపు నుండి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచు పల్లకి చిత్రం నుండి మనిషే మణిద్వీపం అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. అపురూప స్నేహమల సభ్యులందరి తరపు నుండి, రేడియో విజయ 90.4 తరపు నుండి మరోమారు మరి తాతారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు కోరుకుంటున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక్కడనే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథన్ జనార్దన్ రావు గారు, వనజమ్మ, వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే మీరు చెప్పిన వానర సైన్యం నిర్మించిన రామసేతు వంతెన నిర్మాణం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అలానే గయాసురుని యొక్క చరిత్ర గురించి, గయాక్షేత్రం గురించి మరి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలానే మాకోసం వరుడు చిత్రం నుండి 5 రోజుల పెళ్లి అనే చక్కని పాటను మాకోసం ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నీ నటపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి సురేష్ కృష్ణ గారి దర్శకత్వంలో 1998లో వచ్చిన ఆహా చిత్రం నుండి సువ్వి సువ్వమ్మ అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. అలానే మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తలారి తాతారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తలారి తాతారావు గారికి మీ తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలనే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గుంటూరు జిల్లా దాసరిపాల నుండి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి గారు, రిషికేశవరెడ్డి గారు, సావిత్రి గారు అలాని వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణురెడ్డి వారికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి. మరి పురాణ కథల గురించి విజయ మేడం గారు చాలా చక్కగా చెప్తున్నారు, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే తేనె మనసులో చిత్రం నుండి ఒక చక్కని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. ఇకలని నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రమణి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి వారధి రామసీత గురించి చాలా చక్కటి వివరాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే ఈ రోజు మా కోసం సమరసింహారెడ్డి చిత్రం నుండి నందమూరి నాయక అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలనైతే ప్లే చేసేస్తున్నాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో కథానిక కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ప్రేమించి హృదయం అనే కథను నిన్నటి తెరవై భాగాన్ని వింటారు. కాలేజ్కి కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నాయని తెలియడంతో ఇద్దరూ ప్రిపేర్ కాసాగారు. క్యాంపస్ ఇంటర్వ్యూ

ఇద్దరు సెలెక్ట్ అయి మంచి కంపెనీలు ఉద్యోగం తెచ్చుకున్నారు. ప్రాజెక్ట్ వర్క్ అయ్యాక హాస్టల్ ఖాళీ చేసి చిత్తూరు ప్రయాణమయ్యాడు ప్రణవ్. మేఘన బెంగళూరుకు పదగడబోతుంది. ఇద్దరు క్యాంపస్ లో ఓ చోట కలుసుకున్నారు. ఆల్ ద బెస్ట్ ప్రణవ్ అంది మేఘన. థ్యాంక్ యూ. రెండేళ్లు రెండు వారాలుగా గడిచిపోయాయి. కలిసి చదువుకున్నాం, భావాలు పంచుకున్నాం, ఆరోగ్యకరమైన పోటీతో చదువులో కూడా రాణించాం, మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నాం. రేపటి నుంచి మిమ్మల్ని చూడలేను అన్న ఆలోచనని భరించలేకుండా ఉన్నాను. ఒకవేళ మీకు బెంగళూరుకి పోస్టింగ్ ఇస్తే మనం తరచుగా కలుసుకోవచ్చుగా ప్రణవ్. కలుసుకోవడం వేరు, కలిసి ఉండటం వేరు. మనం జీవితాంతం కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమె అర్థం కానట్లు చూసింది. మీకిష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం మేఘనా. ఆమె భయంగా చూసింది అతని వైపు. అతను ఆశ్చర్యపోయాడు. తనంటే ఆమెకు ఇష్టం ఉందని, తను పెళ్లి ప్రస్తావన తెస్తే ఎంతో ఆనందిస్తుందని అనుకున్నాడు. ఆమె ముఖంలో భయం చూసి ఎంతో నిరుత్సాహం చెందాడు. ఏం మాట్లాడరు? ఆమె మౌనంగా ఉండిపోవడం చూసి అడిగాడు. నాకు పెళ్లి పట్ల ఆసక్తి లేదు ప్రణవ్. ఎందువల్ల? ప్రత్యేకంగా ఫలానా కారణం చెప్పలేను. మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఎంత నరకం అనుభవించిందో నేను చూశాను. చివరకు ఆయన తాగి కారు డ్రైవ్ చేయడం వల్ల ఆయనతో పాటు మా అమ్మను పోగొట్టుకున్నాను. నాకు ఎటువంటి వ్యసనాలు లేవు మేఘనా. మా నాన్నకు పెళ్ళప్పుడు లేవు. హోదా పెరిగే కొద్దీ ఆయనకు దురలవాట్లు పెరిగాయి. నేను బీటెక్ చదువుతున్నప్పుడు మా ఎదురింట్లో ఓ యువకుడు ఉండేవాడు. అతనంటే మా వీధిలోని చాలామంది అమ్మాయిలకు హీరో వర్షిప్ ఉండేది. అతను ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉండేది. అయితే ఆ అమ్మాయికి నరకం చూపాడు అతను. చివరికి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తర్వాత కూడా అలాంటి చాలా సంఘటనలు నా దృష్టికొచ్చాయి. వాటి గురించి తలుచుకుంటే మనసు కలచివేసినట్లు అనిపిస్తుంది. నేను పెళ్లి వద్దనడానికి ఇవన్నీ కారణాలు కావచ్చు, కాకపోవచ్చు. కానీ నాకు ఈ ఒంటరి జీవితమే బాగుంది. నేను మిమ్మల్ని ఓ స్నేహితుడిగా ఇష్టపడతాను, గౌరవిస్తాను. నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. సరే, మీ ఇష్టం. ఆల్ ది బెస్ట్, బాయ్ అని వెళ్ళిపోయాడు ప్రణవ్. వెళ్తున్నప్పుడు అతని కళ్ళల్లో నీరు తిరగడం చూసి ఆమెకు ఎంతో బాధ, అతనంటే జాలి కలిగాయి. తర్వాత మనసు దిటవుపరుచుకుని హాస్టల్ వైపు నడిచింది. ఉన్నట్టుండి ఆమెకు అంతవరకు ఉన్నదేదో కోల్పోయినట్లు అనిపించసాగింది. ఈ రెండేళ్లు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం తన ఆలోచనలు చోటు చేసుకున్నాడు ప్రణవ్. అతను అడిగినప్పుడు ఆలోచించలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది. ప్రణవ్ లేకుండా తను ఉత్సాహంగా, ఆనందంగా ఉండగలదా? నెల రోజుల తర్వాత ప్రణవ్ మేఘలకు ఫోన్ చేశాడు. ఎల్లుండి ఆదివారం మా చెల్లెలికి నిశ్చితార్థం జరుగుతోంది. మీరొస్తే నేను ఎంతో సంతోషిస్తాను. తప్పకుండా వస్తాను. బయలుదేరే ముందు మీకు ఫోన్ చేస్తాను. అలాగే నేను బస్ స్టేషన్కి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను. నిశ్చితార్థం కళ్యాణ మండపంలో జరిగింది. ఫంక్షన్కు చాలామంది వచ్చారు. ప్రణవ్ అంతటా తానే బిజీగా తిరిగాడు. అయితే అంత బిజీలో కూడా మధ్య మధ్యలో మేఘన దగ్గరకు వచ్చి పలకరించడం, ఆమె టిఫిన్ భోజనాల గురించి విచారించడం ఆమెకెంతో ఆనందాన్నిచ్చింది. అంతేకాదు, ప్రణవ్ తల్లిదండ్రులు, నాయనమ్మ, చెల్లెలు మాధురి, బంధువులు అందరూ ఆప్యాయంగా మాట్లాడటం ఆమె మనసును కదిలించింది. ఫంక్షన్ అయ్యాక మాధురి ఇద్దరమ్మాయిలు సినిమాలోని ఈ చెల్లని లోగిలిలో అనే పాట పాడింది. తరువాత వరుడు పార్టీ, వధువు పార్టీల మధ్య అంత్యాక్షరి కార్యక్రమం జరిగింది. ప్రణవ్ చక్కగా పాటలు పాడుతూ డ్యాన్స్ చేయడం ఆమెను ఆశ్చర్యపరిచింది. ఇతనికి రాణి విద్య లేనట్లుంది అనుకుంది మనసులో. సాయంత్రం మేఘన ప్రణవ్ తల్లి శ్యామల దగ్గరకు వెళ్ళి, ఆంటీ నేనిక బయలుదేరతాను. ప్రణవ్ ఎక్కడికెళ్లారు అని అడిగింది. బయటికెళ్లాడు. వచ్చేస్తాళ్లే, కూర్చోమ్మా, తాంబూలం ఇస్తాను అంది శ్యామల. తాంబూలం తట్టలో చీర రవిక చూసి ఇబ్బందిగా ముఖం పెట్టి, ఇప్పుడివన్నీ ఎందుకు ఆంటీ అంది మేఘన. మొదటిసారి మా ఇంటికొచ్చాం, పర్వాలేదు తీసుకోమ్మా. మేఘన తాంబూలం తీసుకున్నాక, ఉదయం ముహూర్త సమయంలో నీవు కట్టుకున్న చీరలో చాలా బాగున్నావమ్మా, ఆ చీర నా సెలక్షనే అంది శ్యామల. అంటే ప్రణవ్, ఆ చీర నాకు ప్రజెంట్ చేయడం మీకు తెలుసా? ఆశ్చర్యంగా అడిగింది మేఘన. తెలుసమ్మా, దీపావళికి మేమందరం బట్టలు కొంటుంటే వాడు అన్యమనస్కంగా ఉండటం చూసి విషయం ఏంటి అని అడిగాను. అప్పుడు నీ గురించి చెప్పాడు.
నేను వచ్చి ఎర సెలెక్ట్ చేసి వాడి

ఇచ్చి నీకు ప్రజెంట్ చేయమని చెప్పాను. ఆ అమ్మాయి ఏమనుకోదా అని వాడు అడిగితే, స్వచ్ఛమైన మనసుతో ఇవ్వు, తీసుకుంటుంది అన్నాను. వాడు మంచి మనసుతో ఇచ్చాడు కాబట్టి మొదట నువ్వు తిరస్కరించిన తర్వాత తీసుకున్నావు. తమ మధ్య జరిగిన ప్రతి విషయం తల్లితో చెప్పినందుకు ప్రణవ్పై మేఘనకు కోపం వచ్చింది. మా పిల్లలకు ప్రతి విషయం మాతో పంచుకోవడం అలవాటు. మాధురికి ఎదురైన ఈవ్ టీచింగ్లు, అందుకున్న ప్రేమలేఖలు, స్నేహితురాళ్లతో జోక్స్ అన్నీ మాతో చెప్పేది. ప్రణవ్ కూడా అంతే. మా ఇంటి డైనింగ్ రూమ్ మా అందరికీ ఇష్టమైన ప్రదేశం. ఇంట్లో ఉన్నా బయట తిరుగుతున్నా 8:30 అందరం డైనింగ్ రూమ్లో ఉండాలి, కలిసి భోజనం చేయాలి, అనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలు కలిసి పంచుకోవాలి. తన మనసును చదివినట్లే ఆమె మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయింది మేఘన. చిన్నప్పటి నుంచి మా పిల్లలకి సభ్యత, సంస్కారం ఉగ్గపాలతో పోషిపించానమ్మా. అన్నింటినీ మించి సేవా దృక్పథం వాళ్లలో పెంపొందేలా చూశాం. వాళ్ల నాన్న ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ వెళ్లేవారు. పెద్దలు ఎలా ప్రవర్తిస్తే పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు. ఆయన సేవా దృక్పథం మా పిల్లలకు వచ్చింది. అందుకే వాడు వయసులో చిన్నవాడైనా హాస్పిటల్లో పెద్ద మనిషిలా మీకు సహాయం చేశాడు. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పగానే మేము నిన్ను చూడకుండానే మా సమ్మతిని తెలియజేశాం. మాలో ఒకరిపై ఒకరికి అంత నమ్మకం. నువ్వు వాడి ప్రేమను తిరస్కరించినా వాడు నీపై కోపం పెంచుకోలేదు. ఎందుకంటే మేము వాడికి ప్రేమించడమే నేర్పాం, ద్వేషించడం నేర్పలేదు. కానీ ఆ రోజు నుంచి ప్రణవ్ నాకు ఫోన్లు చేయడం లేదు, మెసేజెస్ పంపడం లేదు, బొంగమూతి పెట్టి అంది మేఘన. నిన్ను తన జీవిత భాగస్వామిని చేసుకుందామని ప్రణవ్ చాలా ఆశపెట్టాడు. నీవు కాదనడంతో నీలా పడ్డాడు. మనసుకు తగిలిన గాయాలకు కాలమే మందు. వాడు కోలుకుంటాడు, నాకు ఆ నమ్మకం ఉంది. జీవితంలో ఎదురుదెబ్బలు తగలడం మంచిదే, అప్పుడే వాటిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. ప్రణవ్ కోలుకునేంతవరకే ఈ నిశ్శబ్దం. జీవితం అడ్వర్టైజ్మెంట్ కాదు కదా, ఒక్క క్షణంలో ఇట్స్ గాన్ పోయిందే అనడానికి. మేఘన నవ్వింది. పెళ్లి గురించి నీ అభిప్రాయం వాడు చెప్పాడు. కాలుతుందని నిప్పుకు దూరంగా ఉండటం మంచిదే, కానీ ప్రతి వస్తువు కాలుతుందని భయపడటం అవివేకం. నీవు పేర్కొన్న ఉదాహరణ గురించి కూడా వాడు చెప్పాడు. ఈ రోజుల్లో చదువులు, పరీక్షల పేరుతో పిల్లల్ని తమ బంధుమిత్రులకు దగ్గర కానియడం లేదు చాలామంది తల్లిదండ్రులు. శుభకార్యాలకు కానీ, అనారోగ్యం, ఇతర కష్ట సమయాల్లో కానీ పిల్లల్ని తల్లిదండ్రుల వెంట తీసుకెళ్తే తమ వాళ్లకు పిల్లలు దగ్గరవుతారు. అక్కడి పనులు పంచుకోవడం వల్ల వాళ్లకు బాధ్యతలు తెలుస్తాయి, బంధాలు ఏర్పడతాయి. రేపు తానేదైనా తప్పు చేస్తే ఇంతమందికి సమాధానం చెప్పాలి అన్న భయం వారిని తప్పు చేయనివ్వకుండా చేస్తుంది. ప్రేమించడం, ప్రేమింపబడటం మధురమైన అనుభూతులనిస్తాయి. మన కోసం ఒకరు ఆలోచిస్తున్నారు అన్న భావన ఎంత తీయనైందో ప్రేమిస్తేనే తెలుస్తుంది. నువ్వు మా ప్రణవ్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నీకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడు, లేదా పెళ్ళాడి ప్రేమించు. ఒంటరిగా జీవించడం అసాధ్యం కాదు, కానీ ఏ అనుభూతులు లేకుండా జీవించడం వల్ల ప్రయోజనం ఏంటి? ప్రపంచంలో కష్టాలే కాదు, సుఖాలు ఉన్నాయి. కిరాతకులే కాదు, దేవతలు ఉన్నారు. మనమే పరీక్షించి ఎన్నుకోవాలి. బస్ స్టేషన్కు మేఘనకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిన ప్రణవ్ శ్రమ తీసుకుని ఇంత దూరం వచ్చారు. చాలా థ్యాంక్స్, మా ఇంట్లో మీకేం ఇబ్బంది కలగలేదు కదా అని అడిగాడు. లేదు, నాకు మీ వాళ్ళంతా బాగా నచ్చారు. మీరు మీ ఇంటిని ఎందుకు అంతగా ఇష్టపడతారో నాకు ఈరోజు అర్థమైంది. ఏ హౌస్ ఈజ్ మేడ్ ఆఫ్ బ్రిక్స్, బట్ ఈ హోమ్ ఈజ్ మేడ్ ఆఫ్ హార్ట్స్ అని మీరు అనేవారు. అది ముమ్మాటకి నిజం. మీ మాధురి పాడినట్లు వచ్చిపోయి అతిథులతో మీ వాకిలి కళకళలాడాలి. లక్ష్మి, సరస్వతి, మేఘన పొందికగా మీ ఇంట కాపురం ఉండాలి అంది మేఘన. ప్రణవ్ ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. మేఘన సిగ్గుపడుతూ నవ్వింది. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్పై కథానిక కార్యక్రమంలో ప్రేమించే హృదయం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ముసునూరులో సోమవారం గవర్నెట్ పాప్ కార్ణిక మొక్కజొన్న వంగడం ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతమైంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్

నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి, వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, నాకు తెలుగు తెలుసు, అర్థమవుతుంది, కానీ మాట్లాడలేను అంటూనే రైతు సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను వివరించారు.

ఉత్పత్తులు పండించే తీరులో మార్పులు రావాలని, ఎల్నినో ప్రభావంతో పంటలకు ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మెట్ట మండలాలను సస్యశ్యామలం చేసే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి ఉన్న అడ్డంకులను అధిగమిస్తామని సీఎం రైతులకు భరోసానిచ్చారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై 155 వినతులు, రెవెన్యూ క్లినిక్లో 29 దరఖాస్తులు స్వీకరించారు. అందిన ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులకు పంపించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ, జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి పి ప్రభాకర్, డ్వామా పిడి డాక్టర్ అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తు వేగంగా సాగుతోంది. జిల్లాలో 409 పంచాయతీల పరిధిలో 4403 వార్డులకు 4574 పోలీస్ స్టేషన్లను గుర్తిస్తూ ముసాయిదా ప్రకటన విడుదల చేశారు. దీనిపై ఈ నెల 26 వరకు అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన అనంతరం 31న తుది ప్రకటన చేయనున్నారు. జిల్లాలోని 11,11,487 మంది ఓటర్లలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లను గుర్తించే ప్రక్రియ పంచాయతీల్లో పూర్తయింది. దీనికి సంబంధించిన ముసాయిదాను 25న ప్రకటించి 28వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చే నెల 2వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరించి 3 నుంచి 6 తేదీ వరకు గ్రామ సభల్లో ఆమోదం కోసం ఉంచుతారు. 7న తుది ప్రకటన చేస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈ 2 ప్రక్రియలను ఈఎంఎస్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే సామాన్య సమస్యల పట్ల స్పందించడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకూడదని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఎస్పీ స్వయంగా ఫోన్లో మాట్లాడి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. తాడేపల్లిగూడెంలోని డిఆర్జీ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 29న నిర్వహించే మెగా ఉద్యోగ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ఈ కార్యక్రమ గోడ పత్రాలను ఆమె జేసీ వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ మేళాలో 15 ప్రముఖ కంపెనీలు పాల్గొని దాదాపు 900 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని వెల్లడించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్ట్ విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ నాగరాణి సోమవారం ప్రారంభించారు. అదేవిధంగా నేత్రదానంపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులకు సూచించారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాల అమలుపై ఆమె సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్యాలయాల్లో ప్రతి ఉద్యోగి గౌరవానికి, భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని న్యాయవాది బిస్నా చంద్రన్ సూచించారు. ఏపీ నీట్లోని ఉమెన్స్ గ్రీవెన్సెల్ ఆధ్వర్యంలో బోధన, బోధనేతర సిబ్బందికి సోమవారం లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయవాది బిస్నా చంద్రన్ మాట్లాడుతూ, కార్యాలయాల్లో లైంగిక వేధింపులు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా ఆరోగ్యకరమైన పని వాతావరణానికి విఘాతం కలిగిస్తాయని తెలిపారు. ఇలాంటి వేధింపులపై మౌనం వహించకుండా చట్టపరంగా అందుబాటులో ఉన్న మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు. చట్ట ప్రకారం కార్యాలయాల్లో సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించడం యాజమాన్యాల బాధ్యతని తెలిపారు. పురుషులు మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ హక్కులు బాధ్యతలను తెలుసుకోవాలని అన్నారు. భీమవరం పురపాలక పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు వృత్తి విద్యా శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షకులను నియమించారు. వీరు ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు కుట్లు, అల్లికలు, వృధా సామగ్రితో బొమ్మలు, కళాకృతుల తయారీలో శిక్షణ ఇస్తూ ఉన్నారు. 6 నుంచి 9 తరగతి విద్యార్థులకు చిత్ర లేఖనంతో పాటు ఆధునిక వస్త్రాలు కుట్టడం, అలంకరణ సామగ్రి తయారీని నేర్పిస్తూ ఉన్నారు. భీమవరం ప్రకాశం చౌక్ నుంచి పోలీస్ బొమ్మ కూడలి వరకు జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. దాదాపు 1/2 కిలోమీటర్ దూరాన్ని దాటుకుని వెళ్లడం ప్రయాణికులకు గగనమవుతోంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే దీనికి ప్రధాన కారణం. ఈ రహదారి మధ్యలో విభాజకంగా గోడ నిర్మించారు. కొందరు స్వప్రయోజనాల కోసం ఈ గోడలో కొంత భాగాన్ని రాత్రికి రాత్రి తొలగించేశారు. దీంతో వాహనాలు అడ్డదిడ్డంగా వెళ్లడంతో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. మరోపక్క పీపీ రోడ్ నుంచి రెస్ట్ హౌస్ రోడ్డు మీదుగా మావుళ్లమ్మ ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారికి అడ్డంగా బారికేడ్లు ఉంచడంతో భక్తులు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. విభాజక గోడలు పునర్నిర్మించడంతో పాటు లక్ష్మీ థియేటర్ కూడల నుంచి రెస్ట్ హౌస్ కు యథాతథంగా వాహనాలు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతూ ఉన్నారు. అక్షరాంధ్ర, సర్ ప్రక్రియ, ప్రీ ఆడిట్, నవచేతన తదితర కార్యక్రమాల అమలు పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. నరసాపురం పట్టణ గ్రామీణ మండలంలోని 12 పుష్కర ఘాట్లకు 8 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు ఏటిగట్ల పరిరక్షణ శాఖ ఏఈ జి

పవన్ కుమార్ తెలిపారు. పట్టణ పరిధిలోని మాధవాయిపాలెం ఘాట్కు 47 లక్షలు, అమరేశ్వర స్వామి ఆలయం వద్ద 94.54 లక్షలు, లలితాంబ ఆలయం వద్ద 47.25 లక్షలు, వలంధర్ రేవును 141.75 లక్షలు, కొండాలమ్మ గుడి వద్ద 94.5 లక్షలు, బియ్యపుదిప్ప ఘాట్ను 50.4 లక్షలతో అభివృద్ధి చేస్తామని అన్నారు. టెండర్ ప్రక్రియ నెలాఖరు నాటికి పూర్తి చేసి వెంటనే పనులు చేపడతామని అన్నారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్.

0: ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

FM 90.4. శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. అప్పట్లో వచ్చిన పాటలంటే చాలా మందికి ఇష్టం, అందుకే మధురమైన పాత పాటలు మీకు వినిపిస్తూ ఉన్నాం ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా. సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వినండి, విని ఆనందించండి. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా తాతినేని రామారావు దర్శకత్వంలో 1969లో విడుదలైన చిత్రం భలే రంగడు. ఈ చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల గానం చేసిన యుగళగీతమిట్టారు. సి నారాయణ రెడ్డి రచనలో కెవి మహాదేవన్ స్వరాలు అందించారు. మరి మీరు వినబోయే పాట ఏమిటో, ఇది ఏమిటో పలుకలేని మౌనగీతి. మరి పాట విందామా?

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయుసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించి వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఎకో ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009. పి సుశీల ఘంటసాల ఆలపించిన యుగళ గీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు కృష్ణరాజు, వాణిశ్రీ జంటగా 1977 విడుదలైన చిత్రం జీవన తరంగాలు. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన నీ కన్నులలో కలనై పాట వింటారు.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు

0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
1: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: జీవన తీరాలు చిత్రంలో నీ కనులలో కలనై పాట విన్నారు కదా. కార్యక్రమంలో మీరు వినబోయే పాట ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి పాట వింటారు. అద్భుతమైన సాహిత్యం అందించిన సి నారాయణ రెడ్డి, అత్యద్భుతమైన సంగీతం అందించిన ఎస్పి కోదండపాణి, మహాగాయకులు ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం వెరిసి మంచి మిత్రులు సినిమాలోని ఈ పాట వింటారు. ఈ పాట చిత్రంలో కృష్ణకి ఘంటసాల, శోభన్ బాబుకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాట మీ అందరి కోసం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతం.

ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం సెల్ 9849124000. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల గానం చేసిన మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు జీవిత నౌక చిత్రం నుంచి శోభన్ బాబు జయప్రదపై చిత్రీకరించిన పాట వేయి దీపాలు.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chestunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikkam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: జీవిత రంగం చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట విన్నారు కదా. తర్వాత పాట 1969లో విడుదలైన మహాబలుడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన విశాల గగనంలో చందమామ పాట వింటారు. అద్భుతమైన రచన చేసిన వారు ఆరుద్ర, చక్కని స్వరాలు అందించిన వారు ఎస్పి కోదండపాణి. మరి ఈ పాట మీ అందరి కోసం.

0: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలరీ ట్రాక్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

FM 90.4. హాయ్ లిజనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లేడీ స్పెషల్ మహిళ. లిజనర్స్, మరి పాపా నీ నెక్లెస్ భలే ఉంది, నాకు ఇస్తావా? పుట్టినరోజు పార్టీలో ఓ చిన్నారి వేసుకున్న నెక్లెస్ ని చూసి ముద్దు చేస్తూ అడిగారు బామ్మగారు. ఆ పాప, ఇది నాది, పార్టీ అయిపోయాక నేనే తింటా అంటూ వెళ్ళిపోయింది. అదేంటి ఈ పిల్ల నెక్లెస్ ని తింటానంటుంది అని అవాక్కవడం బామ్మగారి వంతైంది. మరి అసలు విషయం ఏంటంటే ఆ పాప చెప్పింది నిజమే. బామ్మ ఆశ్చర్యము సహజమే. మరి పాప వేసుకుంది కుకీ నెక్లెస్. మరి ఇక పెండెంట్లు, నెక్లెస్లన్నీ కూడా కుక్కీలతో చేసినవి అనమాట. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా? ఏదైనా కొత్తది ఎదురుగా కనిపించగాని పిల్లలు తెగ సంబరపడిపోతారు. అప్పా ఎంత బాగుందో అంటూ కళ్ళు పెద్దవి చేసుకుని వాళ్ళు ఆశ్చర్యంగా చెప్తుంటే చూడటానికి పెద్దలకు కూడా ఆనందంగానే ఉంటుంది. అందుకే చిన్నారుల పుట్టినరోజు వేడుకలకి వచ్చే పిల్లల్ని సంతోష పెట్టడానికి మిమిక్రీ ఆర్టిస్టుని రప్పించడం, పిల్లలకి నచ్చే బొమ్మ కేకుల్ని తేవడం, బెలూన్లను టోపీలను తెచ్చి వారికి ఇవ్వడం చేస్తూ ఉంటారు పెద్దలు. అయితే పిల్లలే ప్రపంచంగా బతుకుతున్న ఈ తరం తల్లిదండ్రులకి ఓపిక మరీ ఎక్కువైపోయింది. తమ చిన్నారుల్ని

స్నేహితుల్ని సంతోష పెట్టడానికి కొత్త కొత్త ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరలా పుట్టుకొచ్చినవి ఈ కుకీ నెక్లెస్లు. పుట్టినరోజు వేడుకలకు వచ్చిన పిల్లలకి రిటర్న్ గిఫ్టులుగా చిన్న చిన్న బొమ్మలు, పెన్సిళ్లు, రబ్బర్లు, పెన్ను లాంటి వాటిని ఇవ్వడం పాత పద్ధతి. మరి కుకీలను పెండెంట్లా, హారాల్లా రూపొందించి పార్టీకి వచ్చిన పిల్లల మెడలో వేయడం, నా నెక్లెస్ చాక్లెట్ ఫ్లేవర్, నా పెండెంట్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటూ ఆ చిన్నారులు కీరింతలు కొడుతుంటే చూసి మురిసిపోవడం కొత్త ట్రెండ్. ఇంతకీ ఈ తినే నెక్లెస్లను ఎలా తయారు చేస్తారు అంటారా? మరి పువ్వులు హృదయాకారంతో పాటు రకరకాల రూపాల్లో ఉన్న మోడ్లల్లో పిండిని పెట్టి ఆయా రూపాల్లో కుకీలను బేక్ చేస్తారు. తర్వాత వాటి పైభాగంలో తినే గ్లిట్టర్తో మెరుపులు అద్ది ఎడబుల్ పూసలు, రత్నాలు అతికిస్తారు. మరాకున్న తినే జిగురుతో ఒక్కో కుకీని సన్నటి రిబ్బన్లకు అంటించి నెక్లెస్ రూపం వచ్చేలా తీర్చిదిద్దుతారు. మరి పిల్లలు విటనించక్క పార్టీల్లో కాసేపు వేసుకోవచ్చు. ఇక తర్వాత ఒక్కో కుక్కీని తీసుకుని చప్పరించేయచ్చు. పెండెంట్లను మగపిల్లలకి, నెక్లెస్లని ఆడపిల్లలకి వేయచ్చు. ఈ తరహా నెక్లెస్లు, పెండెంట్ల తయారీ విధానం గురించి అమెరికాకు చెందిన జూలియా ఎం ఉషర్ ఏకంగా యూట్యూబ్ ఛానల్ని నిర్వహిస్తోంది. మరి ఇలా యూట్యూబ్ వీడియోలు, బ్లాగుల్లో చూసి కొందరు తల్లులు తమ చిన్నారుల కోసం సరదాగా కూడా ఈ కుక్కీ నెక్లెస్లు తయారు చేస్తున్నారు. రత్నాల్లా ఐసింగ్ చేసిన కుకీలు ఎంబ్రాయిడరీ కుకీలను తెప్పించుకుని వాటికి దారాలు గుచ్చి పెండెంట్లా మార్చేవారు ఉన్నారు. ఏమైనా మళ్ళీ వెరైటీ ఆలోచన కదా లిజినెస్. మరొక మంచి టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చక్కటి పాటను విందాం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122. వెల్కమ్ బ్యాక్ టు లేడీ స్పెషల్ మాహిళ. లిజినెస్ మరి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు కూడా అంతా ఉరుకుల పరుగుల జీవితమే. మరి ఆ మధ్యలోనే కొన్ని పార్టీలకి వెళ్లాల్సి వస్తుంది, మరి కొన్ని ఫంక్షన్లలో హాడావిడి చేయాల్సి ఉంటుంది. మరి వేడుకల్లో అందంగా విరిసిపోవాలని ఉన్నా పార్లర్కి వెళ్లే తీరిక, ఇంట్లో ఫేస్ ప్యాక్ వేసుకునే సమయము ఉండట్లేదు. మరి అలాంటి వారి కోసం ఫేషియల్ మెరుపుల్ని నిమిషాల్లో మోము మీదకు తెచ్చేలా తయారవుతున్నవి ఫేస్ షీట్ మాస్క్స్. మరి ఏంటో తెలుసుకుందామా? అందం ప్రకృతి స్త్రీకి ఇచ్చిన గొప్ప వరం, అందుకే దాన్ని కాపాడుకోవడానికి అమ్మాయిలు చేయని ప్రయత్నం అంటూ ఏదీ ఉండదు. పసుపు చందనం అద్దిన పార్లర్కి వెళ్లి ప్యాకుల మీద ప్యాకులు వేయించుకున్నా అన్ని అందాన్ని కాపాడుకోవడం కోసమే. కాకపోతే ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ లో గంటలు గంటలు పార్లర్లో గడపాలంటే కుదరని పని. అలాగని అలసిపోయిన ముఖంతో పార్టీలకు వెళ్లాలంటే కాస్తంత ఆలోచించాల్సిన విషయమే. మరి అలాంటి వారి కోసం మార్కెట్లోకి కొత్తగా వస్తున్నవి ఫేస్ షీట్ మాస్కులు. మరి వీటిని అతికించుకుని కొద్దిసేపు ఆగి తీసేస్తే చాలు, పార్లర్కి వెళ్లాల్సిన పని లేకుండా ఆ క్రీము ఈ క్రీము ముఖానికి పూయాల్సిన అవసరమే లేకుండా ఇంట్లోనే అందాన్ని సులువుగా రెట్టింపు చేసేసుకోవచ్చు. అంటే రేపర్ తీసి చాక్లెట్ ను నోట్లో వేసుకున్నంత ఈజీగా ఈ ఫేస్ షీట్ మాస్కులతో ఫేషియల్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇక ఎలా వేసుకోవాలంటారా? మరి పల్చటి ఫైబర్ షీట్ ను ముఖాకృతిలో కత్తిరించి దానికి సిరం, ఫ్లోరల్ సెయింట్, విటమిన్లు, న్యూట్రియంట్లతో తయారైన జెల్ ను జత చేస్తారు. ఇక పొడిబారిన చర్మం, జిడ్డు చర్మం, సాధారణ చర్మం, ఇలా ఒక్కో రకం చర్మ తీరు ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి తయారు చేసిన షీట్ మాస్కులు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖాన్ని శుభ్రం చేసి దానిమీద ఈ షీట్ మాస్కులు అతికించుకుని 10 నుంచి 20 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. షీట్ ను తొలగించిన తర్వాత మళ్లీ తిరిగి ముఖం కడుక్కోవాల్సిన పని కూడా లేకుండా ఎంచక్క మేకప్ వేసేసుకుని పార్టీకి రెడీ అయిపోవచ్చు. ఇందులో కీరా, అలోవెరా, కివి, గులాబీ, నిమ్మ, దానిమ్మ, యాపిల్, ఇలా సహజంగా దొరికే పూలు పండ్ల వెరైటీలు చాలానే అందుబాటులో ఉన్నాయి. మరి అంతేకాదు, ఫేషియల్ మాదిరిగానే షీట్ మాస్కుల్లో కూడా పెరల్, గోల్డ్, చార్కోల్ లాంటి రకాలు కూడా దొరుకుతాయి. ఎంత ముఖానికి ఫేషియల్ చేసుకున్నా పార్టీలకు వెళ్ళినప్పుడు కళ్ళు అలసిపోయినట్లు, పెదాలు పగిలిపోయినట్లు ఉంటే ఏం బాగుంటుంది? అందుకే కళ్లకు పెదవులకు ప్రత్యేకంగా అండర్ ఐ ప్యాడ్స్, లిప్ మాస్కులు కూడా వస్తున్నాయి. మరి ఫేస్ షీట్ మాస్కుల మాదిరిగాని వీటిని ఆయా ప్రాంతాల్లో స్టిక్కర్లా అతికించుకుని ఆరిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. వావ్, మరి ఫేషియల్ ఎంత ఈజీ అనుకుంటున్నారా? అయితే మీరు కూడా అతికించేయండి ఓ షీట్ని. ఏమంటారు? ఓకే లిజినెస్, మరి ఇప్పుడు మీకోసం ఈ పాట.

0: సైబర్ నెరగాళ్లు స్మార్ట్ కావచ్చు, కానీ మీరంతకంటే అప్రమత్తంగా ఉండాలి. అవగాహనే అసలైన రక్షణ.
1: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు లేడీ స్పెషల్ మహిళ. లిజనెస్, మరి జ్వరం వచ్చి తగ్గినప్పుడు, పత్యంగాను, ముసురు పట్టినప్పుడు, నోటికి కారంగాను తినాలనిపించినప్పుడు, మరి వేడివేడి అన్నంలో కాస్తంత కారప్పొడి నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు కదండి. మరి ఆ కారప్పొడిని ఆకులతో గంచేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా. మరి అన్నంలోకే కదండి, ఇడ్లీల్లోకి, దోశల్లోకి కూడా ఈ పొడి ఎంత బాగుంటుంది. మరి అవేంటో తెలుసుకుందామా? ముందుగా మనం కొత్తిమీర కారం గురించి తెలుసుకుందాం. మరి కొత్తిమీర కారానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, మరి దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? కొత్తిమీర తురుము 4 కప్పులు, పచ్చిశనగ పప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 4 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 10, వెల్లుల్లిపాయలు 4, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు. ముందుగా మనం కొత్తిమీరని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి ఆరనివ్వాలి. ఇక తర్వాత బాణల్లో వేసి వేయించి తీసుకోవాలి. ఇప్పుడు పప్పులు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వేయించి తీయాలి. మరి చల్లారాక వీటన్నింటినీ కలిపి చింతపండు, ఉప్పు చేర్చి మిక్సీలో వేసి

మెత్త గరుపుది మరి కొత్తిమీర కారం రెడీ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీయో కదా లిజినెస్. మరి విన్నారు కదా ఈ కొత్తిమీర కారానికి కావలసిన పదార్థాలు ఏంటి, మరి దీన్ని ఎలా తయారు చేయాలో మరొకసారి తెలుసుకుందామా. కొత్తిమీర తురుము 4 కప్పులు, పచ్చిశనగ పప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 4 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 10, వెల్లుల్లిపాయలు 4, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు. ముందుగా మనం కొత్తిమీరని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి ఆరనివ్వాలి. ఇక తర్వాత బాణల్లో వేసి వేయించి తీసుకోవాలి. ఇప్పుడు పప్పులు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వేయించి తీయాలి. మరి చల్లారాక వీటన్నింటినీ కలిపి చింతపండు ఉప్పు చేర్చి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బితే మరి కొత్తిమీర కారం రెడీ అయిపోతుంది. లిజినెస్ మరి ఇంతవరకు లేడీ స్పెషల్ మహిళా కార్యక్రమంలో మంచి మంచి టిప్స్ అలాగే వెరైటీ వెరైటీ వంటకాల గురించి తెలుసుకున్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే లేడీ స్పెషల్ మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: మీ పేరుతో ఎవరు ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారా? వెంటనే మీ స్నేహితులకు సమాచారం ఇవ్వండి మరియు రిపోర్ట్ చేయండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ళవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
0: సెల్ 9989342009.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, మరి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, మీ ఆర్జే అఫ్రీన్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. మరి రాత్రిలో నిద్రపట్టక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి బెడ్ ఎక్కిన తర్వాత ఎంత ప్రయత్నించినా సరే అస్సలు నిద్ర రాదు కొంతమందికి. అయితే మీరు కొన్ని టిప్స్ ను పాటించాలండి. మరి ఆ టిప్స్ ను ఈ రోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి మీరు ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చండి, కనురెప్పలు మూసి కనుగుడ్లను గుండ్రంగా తిప్పాలి అని కొన్ని టిప్స్ చెప్తున్నారు నిపుణులండి. మరి వినేందుకు ఇవి సెల్లిగా అనిపించినా కూడా నిద్రలేని సమస్యలను దూరం చేయటం మాత్రం ఖాయం అని అంటున్నారు వాళ్ళు. మరి కాంప్లెక్స్ టాబ్లెట్లు తయారు చేసే కంపెనీ జరిపిన ఒక సర్వేలో 86% మంది నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. మరి ఇంత ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని సహజ సిద్ధమైన టిప్స్ ట్రిక్స్ పాటిస్తే సరి అని అంటున్నారు నిపుణులు. మరి ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి. ఎలాగంటే ఎడమ వైపు పడుకుని చేతి వేలితో కుడిముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కుతో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. శరీరంలో అధిక ఉష్ణోగ్రత వల్ల లేదా మెనోపాజ్ హాట్ ఫ్లషెస్ సమస్య వల్ల నిద్ర పట్టనప్పుడు ఈ పద్ధతి చాలా ఉపకరిస్తుందట. మరి అదేవిధంగా కండరాలకు విశ్రాంతి కలిగిస్తే శరీరం నిద్రపోయేందుకు సిద్దమవుతుంది. మరి ఇందుకు వెళ్లకిలా పడుకుని ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. మరి శ్వాస తీసుకునేటప్పుడు కాలి బొటన వేళ్లను పాదం కిందకి అదిమేలా ఉంచి యథాస్థితికి తీసుకురావాలి. మరి ఇలా చేయటం వల్ల కండరాలకు ఉపశమనం కలిగి నిద్ర మిమ్మల్ని పలకరిస్తుంది.

మరి అదే విధంగా లిసినర్స్, నిద్రపోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. మీరు నిద్ర పట్టడం లేదు బాబాయ్ అంటుంటే ఇదేంటనుకుంటున్నారా? అందులోనే ఉంది కిటుకు. మరి దీన్నే స్లీప్ పారాడాక్స్ అని అంటారు. మరి ఇందులో భాగంగా కళ్లను విప్పార్చి నేను నిద్రపోవటం లేదు అని పదే పదే అని అనుకుంటూ ఉండాలి. సాధారణంగా మెదడు ప్రతికూల విషయాలను సరిగ్గా ప్రాసెస్ చేయదు. అందుకని మీరు నిద్రపోవద్దని చెప్పుకునే మాటల్ని నిద్రపోవడానికి ఇచ్చే సజెషన్స్ గా భావిస్తుంది. మరి అదేవిధంగా కంటి కండరాలు కూడా అలసిపోయి నిద్రలోకి జారుకుంటారు అని చెప్తున్నారు సైకోథెరపిస్ట్లు. అలాగే బుర్రలో ఉన్న బాధల భారాన్ని బయటికి పంపేయాలంటే ప్రాపంచిక విషయాలను రివర్స్ లో గుర్తు చేసుకోవాలి. మరి మీరు ఆ రోజున మాట్లాడిన విషయాలు, చూసిన ప్రదేశాలు, విన్న ధ్వనులు వంటివి అన్నీ కూడా విషయాలను వెనక నుంచి ముందుకు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మరి దీనివల్ల మానసికంగా నిద్రకు సిద్ధమవుతారు. మరి దానితో పాటే నిద్ర పట్టకపోవటం అనే సమస్య అస్సలు ఉండదు మీకు. మరి అదేవిధంగా లిసినర్స్, కళ్లు మూసుకుని కనుకుట్లను 3 సార్లు గుండ్రంగా తిప్పాలి. మరి ఇలా చేయటం ద్వారా ఈజీగా నిద్ర వచ్చేస్తుంది. అదే కాకుండా మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ కూడా విడుదలవుతుంది. మరి చేయాల్సిన పనుల జాబితాను పడక మీద గుర్తు చేసుకుంటే అస్సలు నిద్ర రాదండి. అందుకని పడక మీదకు చేరే ముందు ఒక పేపర్ మీద చేయాల్సిన పనులన్నింటినీ రాసుకోవాలి. మరి ఇలా చేయటం వల్ల మరుసటి రోజు ఉదయం నిద్రలేచే వరకు వాటిని బుర్రల నుంచి పక్కకు నెట్టేయొచ్చు. మరి బుర్రలో ఆలోచనల భారం తెగిపోయాక నిద్ర రాకపోవటం అనే సమస్య అస్సలు తలెత్తదు. మళ్ళీ స్నాస్, ఇప్పటి వరకు కొన్ని స్లీపింగ్ టిప్స్ ని తెలుసుకున్నారు కదా? మరిలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే చేస్తుంది. లెట్స్ నైట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిసనర్స్, ఉన్నట్టుండి వరుసగా తుమ్ములు రావటం, ముక్కు నుంచి నీరు కారటం, జలుబు, కళ్లు ఎరుపెక్కటం, ముఖంలో స్వల్పంగా వాపు, చర్మం పైన దురద, దత్తుర్లు ఏర్పడటం, గొంతు గరగరమనటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, ఆయాసం, శ్వాసలో పెళ్లి కూతుల వంటి శబ్దాలు రావటం, ఇవన్నీ అలర్జీ లక్షణాలు. మరి మౌలికంగా మానవ శరీరంలో రోగనిరోధక వ్యవస్థలోని అసందర్భ ప్రతిచర్యను అలర్జీ అని అంటారు. మరి అంటే ఏదైనా ఒక పదార్థానికి, ఉదాహరణకు పూల మొక్క నుంచి వచ్చే పుప్పడి రేణువులు, దుమ్ము, ధూళి, కొన్ని రకాల ఆహార పదార్థాలు అంటే పాలు, గుడ్లు, సోయా, జీప మొదలైనవి, మరి కొన్ని రకాల మందులు, యాంటీబాడీస్, బీపీ మందులు, రబ్బరు లేదా ఇతర పడని పదార్థాలను తాకటం, జంతువుల స్పర్శ, వాతావరణంలో వచ్చే మార్పులతో శరీరం సహజంగానే సాధారణం కన్నా ఎక్కువగా ప్రతిక్రియను చూపుతూ ఉంటుంది. మరి ఇవన్నీ అలర్జీ ప్రకోపాలు. మరి ఇది అలర్జీ కారకమైన పదార్థాలను అలర్జెంట్లు అని అంటారు. మరి వాటి ప్రతిచర్యను అలర్జిక్ రియాక్షన్ అని కూడా అంటారండి. గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా ఎటువంటి క్రిములు ప్రవేశించినా శరీరంలోని తెల్ల కణాలు తమ సహజ ధర్మంగా వాటితో పోరాడి వాటిని నశింపజేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాయి. కాకపోతే శరీరానికి హాని చేయని పదార్థాలను కూడా ఒక్కోసారి హానికరమని పొరబడి శరీరంలోని తెల్ల కణాలు వాటి మీదకి దాడికి దిగుతూ ఉంటాయి. మరి ఈ స్థితినే హైపర్ సెన్సిటివిటీ లేదా అలర్జీ అని అంటూ ఉంటాం. మరి అసలు ఈ అలర్జీ చాలా రకాలుగా ఉంటూ ఉంటుందట. మరి ఆ రకాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మరి మొదటగా శ్వాసకోశ అలర్జీ. గాలి, దుమ్ము, పుప్పొడి వంటివి ఉన్నప్పుడు ఒక రెండు తుమ్ములు రావటం ఎక్కువ ఎవరికైనా సహజమే. అయితే అలర్జీతో బాధపడే వారికి వరుసగా పదుల సంఖ్యలో తుమ్ములు రావటం, ముక్కు ఎరుపెక్కి నీరు కారటం వంటివి చూస్తూ ఉంటాం. మరి ఈ పరిస్థితినే అలర్జిక్ రైనటిస్ అని అంటాం. మరి దీన్ని నిర్లక్ష్యం చేస్తే ముక్కు దిబ్బడ, శ్వాస ఆడకపోవటం, కళ్ళ రావటం, ముఖం లోపలి భాగంలో నొప్పిగా ఉండటం, తలనొప్పి రావటం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మరి దీన్నే అలర్జిక్ సైనసైటిస్ అని అంటూ ఉంటామండి. మరి ఈ వ్యాధి క్రమంగా గాలి గొట్టాల్లోకి, ఊపిరితిత్తులకు పాకి పొడి దగ్గు, ఆ తర్వాత కళ్లతో కూడిన దగ్గు మొదలవుతూ ఉంటుంది. మరి దీన్నే అలర్జెటిక్ బ్రాంకటిస్ అని అంటారు. మరి వీటితో పాటు ఆయాసం, పిల్లి కూతల వంటి లక్షణాలు కలిస్తే అలర్జిక్ ఆస్తమా అని అంటారు. మరి లిసనర్స్, శ్వాసకోశ అలర్జీ గురించి తెలుసుకున్నారు కదా. మరి ఆ తర్వాత వచ్చేసి స్కిన్ అలర్జీ. మరి చర్మం అలర్జీకి గురి కావటం అన్నది కొన్ని రకాల మందులు వాడటం, ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల ఒంటికి పడని ఆహార పదార్థాలు తినటం, మన చర్మానికి పడని వస్తువులను తాకటం జరిగినప్పుడు చర్మంపై దురద, దద్దులు, చర్మం ఇరుపెక్కటం వంటివి మొదలవుతూ ఉంటాయి. మరి ఇవి కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల దాకా ఉండి ఆ తర్వాత తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఒక్కోసారి అలర్జీ మరీ విషమించి ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు. మరి మరొక రకం వచ్చేసి జీర్ణకోశ అలర్జీ. మరి కొన్ని రకాల ఆహార పదార్థాలు పడకపోవటం వల్ల కొందరిలో జీర్ణకోశ సంబంధితమైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి నీరసం, వికారం, వాంతులు, మలబద్ధకం లేదా విరోచనాల వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మరి అసలు దీనికి హోమియో కేర్లో ఎలాంటి చికిత్స ఉంది అన్న విషయానికి వస్తే, హోమియో వైద్యం ద్వారా అన్ని రకాల అలర్జిక్ సమస్యలకు పూర్తిగా

నయమవుతాయటండి. మరి హోమియో కేర్లోని జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్య విధానం ద్వారా శరీరంలోని అసమతుల్యతను గురైన రోగ నిరోధక శక్తిని సరిచేసి వ్యాధి మళ్లీ తిరగపెట్టకుండా చేయవచ్చు అట. మరి వ్యాధిని సంపూర్ణంగా తగ్గించడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేసి అన్ని ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని ఆరోగ్యంగా ఉండేలా చేసే శక్తి ఈ హోమియో చికిత్సలకు పరిపూర్ణంగా ఉంది అని హోమియో కేర్ వైద్యులు తెలియజేస్తున్నారు. మరి లిజనర్స్, ఇప్పటి వరకు అలర్జీలో ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ఎలర్జీ ఏ విధంగా సోకుతుంది, అసలు దీనికి హోమియోలో ఎలాంటి మందులు ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరిలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే చేస్తుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతం

పిల్లలు శారీరక శ్రమకు, ఆటలకు చాలా తక్కువ సమయం కేటాయించటం, టీవీ కంప్యూటర్ ఆటలకు అంకితమైపోవటం పిల్లల్లో బరువు విపరీతంగా పెరుగుతుంది. మరి వాళ్లు స్థూయకాయలవుతున్నారు కూడా. మరి వాళ్లే కాదండి పెద్దలది అదే పరిస్థితి. మరి అసలు బరువు తగ్గడానికి హోమియోలో ఎలాంటి ఔషధాలు ఉన్నాయి అన్న విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. మరి మొదటిగా కాల్కేరియా కాప్స్. మరి ఊబకాయముండి త్వరగా అలసట చెందేవారు, వేగంగా నడిచినప్పుడు త్వరగా విపరీతంగా చెమటలు పట్టేవారికి ఇది మేలట. అలాగే పిల్లలలోనూ బాగా లావుగా ఉండి ఎర్రటి ముఖం, పెద్ద తల, కండరాలు దృఢంగా కాకుండా బాగా లావుగా ఉన్నవారు, పాలిపోయినట్లు ఉండేవారికి ఇది మంచిమంతట. మరి రెండవది వచ్చేసి గ్రాఫైటిస్. మరి తెల్లగా లావుగా ఉండి శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి, రక్తహీనత ఉన్నవారికి, వెంట్రుకలలో చివర్లో గోళ్లలో పగులు ఉన్నవారికి, మహిళల్లో ఋతుస్రావంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారిలో ఇది మంచి ఔషధం. మరి అలాగే ఉప్పు తీపి పదార్థాలంటే ఇష్టం ఉండని వారికి, పాత విషయాలను గుర్తు తెచ్చుకుని తక్షణ విషయాలను మర్చిపోయేవారికి, ఏ నిర్ణయం తీసుకోలేని స్వభావం ఉన్నవారికి ఇది మంచి ఔషధం అని హోమియో కేర్ వైద్యులు తెలియజేస్తున్నారు. మరి మూడవది వచ్చేసి యాంటీమోనియం క్రూట్. మరి యుక్త వయసులో ఉన్నవారు పిల్లలు త్వరగా లావెక్కిపోతూ ఉన్నప్పుడు బరువును నియంత్రించడానికి ఇది మంచి ఔషధం. మరి ఇవే కాకుండా హైటోలెక్కాబెర్రీ, ఫ్యూకస్ వంటి మందులు కూడా హోమియోలో బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి అని హోమియో కేర్ వైద్యులు తెలియజేస్తున్నారు. మరి లిసనర్స్, ఇప్పటి వరకు అధిక బరువు తగ్గాలంటే హోమియో కేర్లో ఎలాంటి వైద్య విధానాలు ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరి లిసనర్స్, ఇదండి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరలా రేపు తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4, ఇదే విజ్ఞాన వికాస వినోదాల సంగమం. Signing off, me RJ Afreen.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: హలో లిజనర్స్, ఒక చిన్న మాట, మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి, తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి, సైబర్ సేఫ్ గా ఉండండి.

0: అది లెక్క.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం

0: నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4. వరిగడ్డితో కంపోస్ట్. వరి పంట భారీగా గడ్డిని ఉత్పత్తి చేస్తుంది. వరిగడ్డిని బీళ్లుగా చుట్టి ఎండుగడ్డిగాను పశువులకి పడకగాను వాడవచ్చు, కానీ దానికి ప్రత్యేకమైన యంత్రాలు కావాలి. అవి చిన్న రైతుల వద్ద ఉండకపోవచ్చు. గడ్డిని అనేక విధాలు వాడవచ్చు. ఎన్నో దేశాల్లో రైతులు గడ్డిని పొలాన్నించి తొలగించి దాన్నొక వ్యర్థ పదార్థంగానే చూస్తారు. వరిగడ్డి త్వరగా కుళ్ళదు, పైగా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి చాలా తక్కువ ధరకి అమ్ముడవుతుంది. తర్వాతి పంట కోసం పొలాలను శుభ్రం చేసే ఉద్దేశంతో చాలామంది రైతులు దాన్ని కాల్చేస్తారు. అది గాలిని కలుషితం చేసి మట్టిలోని సారాన్ని చంపేస్తుంది. వరిగడ్డిని చాలామంది ఒక సమస్యగా పరిగణిస్తే ఈజిప్టులో సృజనాత్మకత గల కొందరికి అదొక వ్యాపారావకాశంగా కనిపిస్తోంది. వరిగడ్డికి ఎరువుని కలిపితే అది త్వరగా కుళ్ళి కంపోస్ట్గా తయారవుతుంది. ఈ సహజ ఎరువు మట్టి నిర్మాణాన్ని మెరుగుపరిచి మొక్కలు చక్కగా పెరిగేందుకు ఆరోగ్యాన్ని సమకూర్చుతుంది. అహ్మద్ తవేబ్ ఒక సన్నకారు రైతు. ఎరువుల్లో కన్నా గడ్డికి ఉన్న ప్రయోజనాలని వివరిస్తున్నాడు.
1: నా భూమిని సారవంతం చేయడానికి పెద్ద మొత్తాల్లో ఎరువులు కావాలి. నా పొలాల్లో దాదాపు 30 టన్నుల ఎరువులను వాడతాను, కానీ అంతే దిగుబడి రావడానికి కంపోస్ట్ అయితే 3 టన్నులే వాడతాను. కంపోస్ట్ని పొలానికి చేరవేయటానికి తక్కువ మంది కూలీలు సరిపోతారు, పైగా కలుపు మొక్కలు తగ్గుతాయి. ఎరువులను కలుపు మొక్కలు కంపోస్ట్ వల్ల నశిస్తాయి కాబట్టి చక్కటి ఉత్పాదన లభిస్తుంది.
0: మీ వరిగడ్డిని కంపోస్ట్గా మార్చడానికి సూక్ష్మజీవాలు కుళ్ళడాన్ని తగిన విధంగా పెంచడానికి కొన్ని చర్యలు చేపట్టాలి. సూక్ష్మజీవాలు కుళ్ళడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కావాలి గనక ఎరువు, వరిగడ్డి, తేమ, గాలి వీటన్నిటి సంతులనం కంపోస్ట్ తయారీకి ముఖ్యం. తడిసిన వరిగడ్డి పేరుకుపోయి బరువెక్కుతుంది కాబట్టి ఈ పని శ్రమతో కూడుకున్నది. పైగా వరిగడ్డి చాలా బలమైంది, దాన్ని చీల్చడం కష్టం. చీల్చి వాడితే కంపోస్ట్ తయారయ్యే సమయం సగానికి తగ్గుతుంది, కానీ అందుకు వాడే ప్రత్యేకమైన యంత్రాలు సన్నకారు రైతులకు అందుబాటులో ఉండవు. కంపోస్ట్ పనిని పెద్ద ఎత్తున చేపట్టినప్పుడు కూలీల ఖర్చు బాగా పెరుగుతుంది. గాలి తగిలేందుకు కంపోస్ట్ని తిరగేయడానికి ఒక ట్రాక్టర్ కావాలి. మీకు స్వంత ట్రాక్టర్ లేకపోతే అద్దెకి తెచ్చుకోవాలి. పెద్ద పెద్ద కంపోస్ట్ గుట్టలకి నీరు ఎక్కువగా కావాలి, కాబట్టి కంపోస్ట్ గుట్టలన్నిటికీ ఒత్తిడితో నీటిని అందించగల హోస్ కూడా అవసరమవుతుంది. మీరు వరిగడ్డిని తాజా ఎరువుకి 2:1 నిష్పత్తిలో కలపాలి, అంటే ఒక

0: వాణిజ్య కంపోస్టు ప్రాజెక్టుకి కుళ్లబెట్టడం జరిగే 4 నెలల పాటు కావలసిన ముడి సరుకు, యంత్రాల అద్దె వంటి ఖర్చులకి సరిపోయేంత డబ్బు మీ దగ్గర ఉండాలి. ఒక పొర వరిగడ్డి మీద ఒక పొర తాజా ఎరువు చేర్చుతూ కుప్పలు నిర్మించండి. పేర్చిన ప్రతి పొరని తడపాలి. నీరు తేమగా ఉంచడానికే తప్ప కారుతూ ఉండకూడదు. ఒక కంపోస్ట్ కుప్ప దాదాపు మనిషంత ఎత్తు, అంటే 2 మీటర్ల వరకు ఉండాలి. మీటర్ కన్నా తక్కువ ఎత్తులో ఉండే కుప్పలు తగినంతగా వీడెక్కవు. కుప్పలు బాగా పెద్దవైతే బరువుగా చాలా కుడించినట్లుంటాయి. గాలి సరిగ్గా అడగపోతే కుళ్లే వేగం తగ్గుతుంది. మొదటి 6 రోజుల పాటు కంపోస్ట్ వేడిగా, ముట్టుకోలేనంత వేడిగా ఉండాలి. మీ దగ్గర ఉష్ణోగ్రతని కొలిచే సాధనం ఉంటే అది వేడిని 55 నుంచి 65 డిగ్రీల సెల్సియస్గా చూపాలి. అనేక రకాల కలుపు మొక్కలని, ఎరువులని, జబ్బులని చంపడానికి ఇది తగిన వేడిమి అని ఎజాత్ ఈద్ వివరిస్తున్నారు.
1: 3 రోజుల తర్వాత వేడిమి తారాస్థాయికి చేరుతుంది. కుళ్లే ప్రక్రియ మొదలైందని, అందులో బ్యాక్టీరియా చక్కగా పెరుగుతోందని, ఎరువు గడ్డి విడిపోతున్నాయని తెలియడానికి ఇదే గ్యారంటీ. బ్యాక్టీరియాలో జరిగే ఆ చర్య వల్లనే కుప్పలో వేడి పెరుగుతుంది.
0: కంపోస్ట్ తయారీకి ముఖ్యంగా కుప్పకి చక్కగా గాలి తగులుతూ తేమగా ఉండాలి. దానివల్ల గడ్డిని కూళ్లబెట్టే సూక్ష్మ జీవాలు బాగా పెరుగుతాయి. అదే కుప్ప బాగా 71 డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కితే గడ్డిని విడగొట్టే ప్రయోజనకారక సూక్ష్మజీవాలు నశించి కుప్ప కుళ్లడం ఆగిపోతుంది. కుప్పను తిరిగేసి చల్లారు పెడితే దానివల్ల వేడి తొలగిపోతుంది. మొదటి వారం తర్వాత కంపోస్ట్ కుప్పలోని వేడి క్రమంగా తగ్గి 20 డిగ్రీల సెల్సియస్కి చేరుకుంటుంది. తాకితే వెచ్చగా అనిపిస్తుంది. దాంతో కుళ్లడం కొనసాగుతోందని మీరు తెలుసుకోవచ్చు. 3-4 వారాలకోసారి కుప్పలని తిరగేయాలి. కుప్పని సమంగా తడపడానికి ఇదో మంచి అవకాశం.
1: నేను కంపోస్ట్ని 1-2 సార్లైనా తిరగేయకపోతే బయటి పొరల్లోని గడ్డి ముడి పదార్థంగానే మిగిలిపోయి మధ్యలోని పొరలు మాత్రమే కుళ్ళుతాయి. నాకు కావలసిన నాణ్యత దక్కదు.
0: మీరు క్రమం తప్పకుండా కంపోస్ట్ని అమ్మదలుచుకుంటే ముందరి కుప్ప తిరగేయడానికి సిద్ధమైనప్పుడు ఒక కొత్త కుప్పని తయారు చేయండి. ఈ విధంగా చేస్తే ట్రాక్టర్ అద్దె ఖర్చు తగ్గుతుంది. 2-3 రోజులకొకసారి కుప్పలో మీ చేయి పెట్టి చూడండి. అది చల్లగా, పొడిగా ఉంటే ఉష్ణోగ్రత తగ్గిందని, కుళ్లడం మందగించిందని అర్థం. ఒక్కొక్కసారి కుప్ప తగినంత తేమగా లేకపోతే ఇలా జరగవచ్చు. బహుశా వాతావరణంలో వేడికి తడి ఆరిపోయి ఉండవచ్చు. కంపోస్ట్ని గుప్పెట్లోకి తీసుకుని పిండితే అది తేమగా ఉండాలి గాని తడిగా కాదు. కంపోస్టింగ్ ప్రక్రియ త్వరగా జరగడానికి ఎజాత్ ఈఎం అనే ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ని కొని వాడుతున్నాడు.
1: ఈఎం అనేది సూక్ష్మజీవులతో నిండిన ఒక ద్రవం. నేను దాన్ని కుప్ప మీద వాడగానే కుళ్లడం మొదలవుతుంది. ముఖ్యంగా 1-3 రోజుల్లో అది కంపోస్టింగ్ ప్రక్రియని వేగవంతం చేస్తుంది.
0: పారిశ్రామికంగా తయారైన ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ ని వ్యవసాయ పదార్థాల దుకాణాల్లో కొనవచ్చు, లేదా వాటి వాడకాన్ని గురించి సహజ వ్యవసాయ పద్ధతులని పాటించే రైతులని గాని అడగవచ్చు. ఈఎంని యాక్టివేట్ చేయాలి. ఒక భాగం ఈఎంని, ఒక భాగం మొలాసలతో 20 భాగాలు నీటిలో కలిపి గాలి చొరని పాత్రలో ఉంచి 1-2 వారాలు పొలవనివ్వాలి. గాలిని తొలగించడానికి సూక్ష్మజీవులు జీవించి ఉండడానికి వీలుగా 2 రోజులకొకసారి పాత్రని తెరిచి కదపాలి. మీ కంపోస్ట్ కుప్ప మీద వాడడానికి ఈఎం తయారైనప్పుడు దానికి బలమైన వాసన, గాఢమైన రంగు ఉంటాయి. ఈఎం కంపోస్ట్ కుప్పలో పూర్తిగా కలిసేందుకు నీరు పెడుతున్నప్పుడు గాని, కలియదిప్పుతున్నప్పుడు గాని దాన్ని వాడాలి. వరిగడ్డి రూపం పూర్తిగా మారినప్పుడు మీ కంపోస్ట్ సిద్ధమైనట్లు అర్థం చేసుకోవచ్చు. దాని స్పర్శ, రూపం, వాసన శుభ్రమైన మట్టిలో ఉంటుంది. సరైన పరిస్థితులుంటే మీ కంపోస్ట్ 4 నెలల్లో సిద్ధమవుతుంది. ఏదైనా చెత్త ఉంటే దాన్ని తొలగించి మీ కంపోస్ట్ని అమ్మకానికి సిద్ధం చేయవచ్చు. కంపోస్ట్ని విడిగా గాని, లేదా సంచుల్లో మూటలు గట్టిగాని మొక్కల నర్సరీలకి, నగర ఉద్యానవనాలకి, ఇతర రైతులకి అమ్మవచ్చు.
1: కంపోస్ట్ ఇప్పుడు సిద్ధమైంది. అది బాగా ఎండితే మట్టితో సమానం అవుతుంది. అందుకే కంపోస్ట్ని తేమగా ఉంచాలి. దాన్ని వాడేటప్పుడు అందులో పోషకాలు ఇంకా ఉన్నాయని నాకు తెలుస్తుంది.
0: మీ కంపోస్ట్ని తాజాగానే అమ్మండి. దాన్ని ఒక ప్రయోగశాలలో పరీక్షిస్తే అందులో ఉన్న పోషకాల మోతాదు మీకు తెలుస్తుంది. నాణ్యమైన కంపోస్ట్కి మార్కెట్లో చక్కటి ధర పలుకుతుంది. జల్లించిన కంపోస్ట్ మీరు సంచులలో పోసి అమ్మితే దాని విలువ పెరుగుతుంది. మీరు కరెంటు జల్లెడని కొనవచ్చు, లేదా మీకు దగ్గర్లోని మెటల్ వర్క్షాప్లో 1 సెంటీమీటర్ గ్రిడ్ సైజుతో తయారు చేయించవచ్చు. జల్లించే ముందు కంపోస్ట్ ఎక్కువ తడిగా ఉండకూడదని గమనించండి. మీ క్లయింట్లకి కావలసినదేమిటో తెలుసుకోండి. మీరు అందించే సేవలకి తగినట్లుగా వేర్వేరు ధరల సూచికలను ఇవ్వవచ్చు. మీరు కంపోస్టింగ్నే వ్యాపారంగా చేపట్టనక్కర్లేదు. సన్నకారు రైతు తమ స్వంత భూముల కోసం కంపోస్ట్ను తయారు చేసుకోవచ్చు. ఇతరులకి భారంగా తోచే ఒక వనరుని వినియోగించుకోవచ్చు. నాణ్యమైన కంపోస్ట్ నిర్వహణలో అంచెలని మరోసారి చూద్దాం. మీకు కావలసినవి: జాగ, పెద్ద కంపోస్ట్ కుప్పలని కలియదిప్పడానికి ట్రాక్టర్ని వాడేందుకు వీలు కల్పించేంత ఉండాలి.

సరైన నిష్పత్తిలో తాజా ఎరువు, వరిగడ్డి, కుప్పని సులువుగా తడపడానికి దగ్గర్లో ఉన్న ఒక నీటి వనరు. కంపోస్ట్ కుప్ప ఎత్తు దాదాపు 2 మీటర్లుండాలి. ఎత్తు తక్కువగా ఉంటే సరైన ఉష్ణోగ్రతలు చేరకపోయే అవకాశం ఉంది. ఎత్తు ఎక్కువైతే కుప్ప దట్టమై అందులో తగినంతగా గాలి లేక కుళ్లడం మందగించవచ్చు. కంపోస్ట్ కుప్ప మొదటి వారం 55 నుంచి 65 డిగ్రీలకు చేరి ఎరువులోని జబ్బులు, విత్తనాలు నశించేట్లు నిర్ధారణ చేసుకోండి. కుప్పలోని సూక్ష్మజీవాలకి చక్కగా గాలి తగలడానికి 3-4 వారాలకొకసారి కుప్పను కలియదీప్పాలి. ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈఎంని వాడితే కుప్పలోని సూక్ష్మజీవాల చర్యలని పెంచి కుళ్ళడాన్ని వేగవంతం చేస్తుంది. మీ క్లయింట్ల అవసరాలని బట్టి కుప్పలోని పోషక విలువలను తెలుసుకోవడానికి ల్యాబ్లో పరీక్షలు జరిపించండి. మీ కంపోస్ట్ని జల్లించి విడిగా గాని, సంచుల్లో పోసి గాని అమ్మవచ్చు. 4 నెలల కంపోస్ట్ సైకిల్లో అవసరమయ్యే డబ్బు అందుబాటుని సునిశ్చితం చేసుకోవడానికి నికరమైన క్లయింట్లని సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. సన్నకారు రైతులు తమ భూములని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇబ్బందులు పడుతూ దిగుబడిని పెంచుకోవడానికి తరచుగా ఎరువుల్ని కొనడానికి సిద్ధపడతారు. అయితే కొద్దిగా శ్రమపడి కంపోస్ట్ని తయారు చేసుకుంటే దిగుబడి సహజంగా పెంచవచ్చు, నేలలో సారం కూడా ప్రతి సంవత్సరం పెరుగుతుంది.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం కాంతి వేగం. మనకు తెలిసిన విషయం ఏంటంటే శబ్ద తరంగాల వేగం అనేది ఎదురుగాలి వచ్చినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది, వాలుగాలి వచ్చినప్పుడు అది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కాంతి తరంగాల వేగం మాత్రం ఈథర్ గాలి వీస్తున్నప్పుడు ఎక్కువగా ఉండాలి కదా, అంటే దాని వ్యతిరేక దిశలో తక్కువగా ఉండాలన్నమాట. భూమి అనేది ఈథర్లో ప్రయాణం చేస్తుందని మనం ఒకసారి ఊహించుకుందాం. ఈథర్ అడ్డుకోవడం వల్ల కాంతి వేగం ఏమాత్రం తగ్గుతుందో అని మైకెల్సన్ మరియు మోర్లీ అనే ఈ ఇద్దరు సైంటిస్టులు ఒక ప్రయోగం చేశారు. మనకు తెలిసిన విషయం ఏమిటంటే కాంతి ఒక సెకనుకు 186,282 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తుందని శాస్త్రజ్ఞులు మనకు ఎప్పుడో చెప్పారు. భూమి సెకండ్కు సుమారు 20 మైళ్ళ వేగంతో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అందుచేత కాంతి కిరణాన్ని భూమి పయనిస్తున్న వెంపే పంపిస్తే, అంటే ఈథర్కు ఎదురుగా పంపిస్తే, నీటికి ఎదురీదుతున్న మనిషి వేగం తగ్గినట్టుగా కాంతి వేగం కూడా చాలా తగ్గాలి కదా.

అలా కాకుండా ఈథర్ పోయే దిశగా కాంతి కిరణాన్ని పంపిస్తే అతి వేగంగా అది ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇందుకోసం ఇంటర్ఫెరోమీటర్ అనే ఒక సున్నితమైన పరికరాన్ని మైకెల్సన్ ప్రయోగించసాగాడు. ఇది ఎంత సున్నితమైన పరికరం అంటే కాంతి వేగం 0.5 మైల్ కంటే తగ్గినా కూడా అది వెంటనే కనిపెట్టేయగలదు. అయితే దానిలో కాంతి కిరణాన్ని భూమి పోయే దిశగా కానీ దానికి ఎదురు దిశగా కానీ మైకెల్సన్ మోర్లీ పంపించాడు. కాంతి వేగం ఏమాత్రం మారలేదు. ఏ దిశలో కాంతి కిరణాన్ని పంపినా దాని వేగం మాత్రం తగ్గనే లేదు. పోని అది హెచ్చిందా అంటే అది కూడా జరగలేదు. ఈథర్ దాన్ని అడ్డుకున్నట్లాగా ఈథర్ అనేది దాన్ని అడ్డుకున్నట్టు కూడా ఎక్కడా కనపడలేదు. దీనితో ప్రపంచ శాస్త్రవేత్తలందరూ విభ్రాంతులై ఉండిపోయారు. మైకెల్సన్ మొదటిసారిగా 1881లో ఈ ప్రయోగం చేసాగాడు. పొరపాటు జరిగిందేమో అని అదే ప్రయోగాన్ని మరోమారు చేయసాగారు. అయితే ఇక మరెందరో చేసి చూశారు. అయినా సరే కాంతి వేగంలో ఎక్కడా కూడా మార్పు కనపడలేదు. అయితే ఈథర్ అనేది అసలు ఉన్నట్టా లేనట్టా? 200 ఏళ్లకు పైగా ఈథర్ ఉనికిని నమ్ముతున్న శాస్త్రజ్ఞులు అది లేదని ఒప్పుకోవడానికి మనసు అసలు ఏమాత్రం ఒప్పలేదు. పోనీ భూమి కదలకుండా ఉందా? లేదు. కోపర్నికస్ మరియు ఆయన చెప్పిన సూత్రాల నుండి భూమి పరిభ్రమణాన్ని నమ్ముతున్న శాస్త్రజ్ఞులందరికీ కూడా ఇది చాలా కష్టం అనిపించింది. ఇలాగా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ శాస్త్రజ్ఞులు అయోమయంలో పడిపోయారు. ఈథర్ను వదులుకోవాలో భూభ్రమణాన్ని వదులుకోవాలో వారికి తోచలేదు. అయితే ఈ సమస్యను విప్పడానికి 1905లో ఐన్స్టీన్ అనే మహాశాస్త్రవేత్త ఈ సమస్యను తన విశిష్ట సాపేక్ష సిద్ధాంతంతో పరిష్కరించాడు. అసలు ఈథర్ అనేది లేదు పొమ్మన్నాడు. మన పూర్వీకులు ప్రకృతిలో జరిగే అనేక సంఘటనలకు కారణం తెలియక అన్నిటికీ దేవుడే కారణమని ఊహించుకుంటున్నారు చాలామంది. దేవుడనేవాడు లేకపోతే అతనిని సృష్టించుకోవడం అవసరమని కూడా మరికొందరు చెప్పారు. భౌతిక శాస్త్రంలో తమకు ఎదురైనటువంటి బహుక్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సాధనంగా ఈథర్ అనేదాన్ని శాస్త్రజ్ఞులు కల్పించుకోవాల్సి వచ్చింది. నిజానికి దానికి యథార్థం లేదు. ఈథర్ను మిథ్యగా తోసివేయడంతో పాటు ఐన్స్టీన్ ఎన్నో కొత్త విషయాలు కనుక్కున్నాడు. కాంతి వేగం అనేది ఎప్పుడూ మారదు. కాంతి ప్రసరించే వస్తువు గంటకు 1000 మైళ్ళు వేగంతో కదులుతున్నా కాంతిని ప్రసరించే వస్తువు ఒక గంటకు 1000 మైళ్ళ వేగంతో కదులుతున్నా 1,00,000 వేగంతో చెల్లిస్తున్నా కాంతి వేగం సెకండ్కు 186,222 మైళ్ళు మాత్రమే ఉంటుంది. అయితే దాన్ని మించిన వేగం విశ్వంలోనే లేదు. ఏ వస్తువు దాన్ని మించిన వేగంతో ప్రయాణం చేయలేదు. విశ్వంలో కేవల చలనం మాత్రం లేదు, అన్నీ సాపేక్ష చలనాలే. కేవల స్తబ్దత లేదు, అన్నీ సాపేక్షమైన స్తబ్దతలే. వస్తువులు ఉండటం వలనే వాటి మధ్య దూరాలను బట్టి స్థలాన్ని మనం గ్రహించగలుగుతున్నాము. వస్తువులు లేకపోతే అసలు స్థలం ఏది? వస్తువుల మధ్య దూరమే స్థలం. కాలం అంటే ఏమిటి? వస్తువుల మధ్య దూరమే స్థలమైనట్టు సంఘటనల మధ్య దూరమే ఆ కాలం. వస్తువులు లేకపోతే స్థలం లేనట్టు సంఘటనలు లేకపోతే కాలం కూడా లేదు. రోజు అంటే ఏమిటి? భూమి తన చుట్టూ తను తిరగడానికి పట్టే వ్యవధినే ఒక రోజు అంటున్నాం మనం. సంవత్సరం అంటే భూమి సూర్యుని చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి తిరుగు బయలుదేరిన చోటుకే అది వస్తే దాన్ని మనం సంవత్సరం అంటున్నాం. అసలు భూమి తిరగకపోతే ఈ కాలమానమే లేదు. అయితే ఇది భూలోకవాసుల కాలమానం. భూమిని దాటిపోతే ఈ కాలమానం గతి ఏమవుతుంది? ఉదాహరణకు బుధగ్రహంలో మనుషులు ఉన్నారనుకుందాం. మన కాలమాన ప్రకారం బుధుడు సుమారు 59 రోజులకు ఒక్కసారి తన చుట్టూ తను తిరుగుతూ 88 రోజుల్లో సూర్యుని చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణం చేసి వస్తాడు. అంటే అక్కడ వారికి మన 59 రోజులకు ఒక రోజు అవుతుందన్నమాట. 88 రోజులలో
ఒక సంవత్సరం అయిపోతుంది.

ఇలాగే మన సౌర కుటుంబాన్ని దాని నక్షత్ర మండలాల్లోకి పోతే గెలాక్సీల్లోకి కాలం మరింత గందరగోళమైపోతుంది. భూమిపై నివసిస్తున్న మనకి ఏకకాలం అనేది ఉంది. ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి రేడియోలో మాట్లాడితే విజయవాడలో వెంటనే మనం వినగలం. ప్రధాని మాట్లాడడం మనం వినడం కూడా ఒకేసారి జరుగుతాయి. అమెరికా వారి కాలమానానికి బట్టి మనకి వారికి ఎంత తేడా ఉన్నా, అక్కడ రోదసి యాత్రికులు చంద్రగోళానికి ఫలానా టైంకు బయలుదేరుతున్నారని తెలిస్తే ఆ టైమును భారత కాలమానంలోకి మార్చుకుని ఇదిగో ఈ క్షణంలో బయలుదేరుతున్నారు అని మనం గ్రహించగలుగుతాం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: నెరగాళ్ళు స్మార్ట్ కావచ్చు, కానీ మీరంతకంటే అప్రమత్తంగా ఉండాలి. అవగాహనే అసలైన రక్షణ.
2: భూమిని దాటి పైకి పోయిన కొద్దీ ఏకకాలం అనే దానికి అర్థమే పోతుంది. ఉదాహరణకు సిరియస్ అనే నక్షత్రం మనకు సుమారు 8.5 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే అక్కడి నుంచి కాంతి మనకి రావడానికి 8.5 ఏళ్ళు పడుతుంది. ఇందుచేత మనం చూస్తున్న సిరియస్ నక్షత్రం ఈ క్షణంలో ఎలా ఉన్నదో చూడాలంటే మరొక 8.5 సంవత్సరాలు మనం ఆగాలి. అక్కడ మన బంధువులు ఎవరైనా ఉంటే వారితో రేడియోలో అయినా ఈ క్షణంలో మాట్లాడడానికి వీలు లేదు కదా. మన రేడియో వార్తలకి చేరడానికి 8.5 ఏళ్ళు, అక్కడి నుంచి మనకు తిరిగి సమాధానం రావడానికి మళ్ళీ 8.5 ఏళ్ళు పడుతుంది. ఇంకా కొన్ని వందల వేల లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మన నక్షత్రాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇక విశ్వంలో ఏకకాలానికి అర్థమేముంది? దీన్ని బట్టి ఏకకాలం అనేది కూడా సాపేక్షమే అని ప్రొఫెసర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం మనకు ఎన్నో సిద్ధీకరించాడు. మీకు ఏకకాలంలో

జరిగిన సంఘటనలు, దీన్ని బట్టి ఏకకాలం అనేది కూడా సాపేక్షమే అని ప్రొఫెసర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ సిద్ధాంతీకరించారు. మీకు ఏకకాలంలో జరిగిన సంఘటనలు నాకు వేరువేరు కాలంలో జరుగుతాయి, అలాగే నాకు ఏకకాలంలో జరిగినవన్నీ కూడా మీకు వేరువేరు కాలాల్లో జరుగుతాయి. ఇందుకు ప్రొఫెసర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక చక్కని ఉదాహరణ చెప్తాడు. రైలు కట్టకు కొంత దూరంలో ఒక వ్యక్తి నుంచుని ఉన్నాడని ఊహించుకోండి. ఆ దారిన రైలు వస్తుంది. ఇంతలో ఆకాశం మేఘావృతమైంది. ఈలోగా ఒక రెండు పిడుగులు, ఒకటి ముందర రెండోది వెనక అనే చోట ఒక్కసారే పడ్డాయి. అవి పడే సమయానికి ఆ వ్యక్తి సరిగ్గా మధ్యలో ఉన్నాడు. వాడి చేతిలో అద్దాలతో చేసిన ఒక పరికరం ఉండటం వల్ల తల తిప్పకుండానే రెండు పిడుగులు దాని సహాయంతో ఒకేసారి చూడగలిగాడు. అదే సమయంలో మరో వ్యక్తి ఆ రైలు లోపల నుంచి చోటు లేక రైలు టాప్ మీద ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి. వాడి చేతిలోనూ ఒక అద్దాల పరికరం ఉంది. పిడుగు పడే సమయానికి వాడు సరిగ్గా మొదటి వ్యక్తి నుంచిన చోటుకి ఎదురుగా ఉన్నాడు. వాడు కూడా అద్దాల్లోంచి పిడుగులను చూస్తున్నాడు. అయితే వాడికి పిడుగులు రెండూ ఒకేసారి పడినట్టు కనిపిస్తుందా లేదా? కనబడదు. ఎందుకంటే వాడు కూర్చున్న రైలు ఎక్కి మరొక వ్యక్తి నుంచున్న వైపు నుంచి ప్రయాణం చేస్తున్నాడు. అందుచేత పిడుగులు ఒకదానికంటే ఇంకొకటి ఆలస్యంగా పడి వాడి చేతిలో ఉన్న అద్దంలో ప్రతిఫలిస్తుంది. ఎంత ఆలస్యంగా అది ప్రతిఫలిస్తుందంటే వాడి రైలు వేగాన్ని బట్టి అది ఉంటుంది. రైలు కదిలిపోతుంది గనక మెరుపుకాంతి రైలు మీద ఉన్న మనిషి చేతి అద్దాన్ని అందుకోవడానికి మెరుపుకు పట్టేదానికంటే ఎక్కువ టైం పడుతుంది. రైలు కాంతితో సమాన వేగంతో ప్రయాణం చేస్తున్నదని అనుకోండి. అప్పుడు రెండవ మెరుపు కాంతి రైలుని ఎన్నటికీ అందుకోలేదు. రైలు మీద వ్యక్తి చేతిలో ఉన్న అద్దం దాని కాంతి ఎన్నటికీ ప్రతిఫలించబోదు. ఈ ఉదాహరణను బట్టి రెండు పిడుగులు పడటం అనే రెండు సంఘటనలు ఒక చోట కదలకుండా ఉన్నవాడి ఏకకాలంలో జరిగినట్టు కనిపించాయి. అవే పిడుగులు కదులుతున్న రైలు మీద కూర్చున్న వ్యక్తికి అదే స్థానంలో ఉన్నప్పటికీ వాడు వేరువేరు సమయాల్లో జరిగినట్టు కనిపించింది. దీన్ని బట్టి ఏకకాలం అనేది సాపేక్షమని, అది వస్తువు యొక్క లేదా సంఘటనను చూస్తున్న ప్రేక్షకుని యొక్క స్థితిని బట్టి అది ఉంటుందని ప్రొఫెసర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు. ఎంత సులభంగా చెప్పదలిచినా ఈ సిద్ధాంతం జటిలమైంది కావడం వల్ల ఈ పాటికి పాఠకులలో చిరాకు కలుగుతూ ఉండొచ్చు. లిసనర్స్, ఇప్పుడు మనం ఆటమ్ బాంబు అనేది ఎలా తయారు చేయాలో ఒకసారి తెలుసుకుందాం. అసలు మనం వస్తు వేగాన్ని హెచ్చించడం ఎలా? ఎక్కువ శక్తిని ఉపయోగించాలి కదా. ఎక్కువ శక్తిని ప్రయోగిస్తే ఎక్కువ మాస్ను కూడా పొందవచ్చు. దీన్ని బట్టి శక్తి పదార్థం ఒకటేనని తీర్మానానికి వచ్చాడు ఐన్స్టీన్. వస్తు వేగాన్ని హెచ్చించడం ఎలా అంటే ఎక్కువ శక్తిని ఉపయోగించాలి కదా. అంటే ఎక్కువ శక్తిని ప్రయోగిస్తే ఎక్కువ మాస్ను కూడా పొందవచ్చు. దీన్ని బట్టి శక్తి పదార్థం ఒకటేనని తీర్మానానికి వచ్చాడు ఐన్స్టీన్ ప్రొఫెసర్. దీన్ని బట్టి శక్తి పదార్థం అనేది ఒకటేనని తీర్మానానికి వచ్చాడు ఐన్స్టీన్. శక్తి పదార్థం నిష్పత్తిని E=mc² అనే సూత్రం ద్వారా ఐన్స్టీన్ నిర్వహించాడు. ఈ అంటే ఎనర్జీ, ఎం అంటే మాస్ లేదా పదార్థ రాశిని కూడా చెప్పవచ్చు, సి అంటే కాంతివేగం. ఆటమ్ బాంబు నిర్మాణంలో ఈ సూత్రమే ప్రధాన పాత్ర వహించింది. శక్తి పదార్థం ఒకటేనని ఐన్స్టీన్ కనిపెట్టడం వల్లనే ఆటమ్ బాంబు నిర్మాణం సాధ్యపడింది. అణువులు అనేవి కేవలం పదార్థం కావని, రాశీభూతమైన శక్తి అని, వాటిలో అపారమైన శక్తి నిక్షిప్తమై ఉన్నదని కూడా ఐన్స్టీన్ కనిపెట్టాడు. పదార్థాన్ని శక్తిగా మార్చవచ్చునని, శక్తిని పదార్థంగా కూడా మార్చొచ్చని ఐన్స్టీన్ సిద్ధాంతీకరించాడు. ఇంతవరకు చెప్పింది ఐన్స్టీన్ ప్రతిపాదించిన విశిష్ట సాపేక్ష సిద్ధాంతం, అనగా థియరీ ఆఫ్ రిలేటివిటీస్. అణుశాస్త్రాభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడింది. అంతేకాక సూర్యుడు తదితర నక్షత్రాలలో పదార్థం శక్తిగా మారడానికి సంబంధించిన
రహస్యాలను

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపులో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ళవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మనం ఇప్పుడు మలుపు తిరిగిన విశ్వం గురించి తెలుసుకుందాం. మొట్టమొదట చెట్టు కొమ్మ నుండి కింద పడిన ఒక యాపిల్ పండుని చూసి భూమి గురుత్వాకర్షణ శక్తి కలదని న్యూటన్ సిద్ధాంతీకరించాడు. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? 1665 జరిగింది. భూమే కాదు, విశ్వంలో ప్రతి వస్తువుకు గురుత్వాకర్షణ శక్తి ఉంది. ప్రతి వస్తువు కూడా తన కేంద్రం వద్దకు మరొక వస్తువును ఆకర్షించడానికే ప్రయత్నిస్తుంది. యాపిల్ పండు కూడా భూమిని తన వద్దకు ఆకర్షిస్తుంది. అయితే యాపిల్ పండు కంటే భూమి ఎన్నో రెట్లు పెద్దది కనుక భూమి యాపిల్ పండు ఆకర్షణ భూమి మీద పనిచేయటం లేదు. రెండు యాపిల్ పండు మధ్య కూడా ఆకర్షణ శక్తి ఉంటుంది, కానీ అవి మరీ చిన్న వస్తువులు కనుక వాటి మధ్య ఆకర్షణ శక్తి మనకు కనిపించదు. కానీ దాన్ని లెక్క పెట్టవచ్చు. రెండు యాపిల్ పళ్ళను దగ్గరగా పెడితే వాటి పరస్పర ఆకర్షణ శక్తి ఔన్స్లోని 100 కోట్ల వంతుల్లో ఒక వంతు బరువుకు సమానంగా ఉంటుంది. భూమి కూడా యాపిల్ పండు వంటిదే.

కానీ చాలా పెద్ద ఆపిల్ అన్నమాట. దాని బరువు 6 × 6 × 10^24 కిలోగ్రామ్స్, అనగా 6 తర్వాత 24 సున్నాలు పెట్టండి. అందువల్ల దాని ఆకర్షణ శక్తి ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఆ శక్తిని తప్పించుకుని శాశ్వతంగా పైకి పోవాలంటే సెకండ్కు 7 మైళ్ళు వేగంతో గంటకు సుమారు 25 న్యూటన్ల గురుత్వాకర్షణ శక్తిని 7 మైళ్ళు వేగంతో పోవాలి. చంద్రగోళం అనేది ఈ భూమికి తోడ్పడిన మరొక యాపిల్ పండు. అయితే ఈ వేగంతోనే బయలుదేరి వెళ్ళాలి. దీన్ని ఇంగ్లీష్లో ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఎస్కేప్ వెలాసిటీ అంటే భూమి నుంచి దాని యొక్క గురుత్వాకర్షణ తప్పించుకుని చంద్రుడి మీదకి వెళ్ళడాన్నే ఎస్కేప్ వెలాసిటీ అంటాం. ఈ ఎస్కేప్ వెలాసిటీ అంటే భూమి నుంచి పూర్తిగా తప్పించుకుపోకుండా దాని చుట్టూ ఉపగ్రహం వలె తిరిగేటట్టు రోదసి నౌకను ప్రయోగించాలంటే దానికి 5 మైళ్ళ వేగాన్ని ఇవ్వాలి మనం. దీన్ని ఆర్బిటింగ్ వెలాసిటీ అని మనం అంటాం. ఈ వేగం వల్ల కక్షలోనికి ప్రయోగించిన రోదసి అసలు పైకి పోదు, క్రింద పడదు. గెలీలియో ప్రయోగం ప్రకారం భూమిపైన ఉన్న అన్ని వస్తువులు సమాన వేగంతో పడతాయి. మామూలుగా మనం బరువైన వస్తువు వేగంగా కింద పడుతుందని లేదా తేలికైన వస్తువు నెమ్మదిగా కింద పడుతుందని మనము ఎన్నోసార్లు ఊహించుకుంటాం. కానీ 10 పౌండ్ల బరువు కలిగిన వస్తువు 1 పౌండ్ బరువున్న వస్తువుకి ఒకే ఎత్తు నుంచి ఒకే క్షణంలో వదిలిపెడితే ఒకేసారి నేల మీద పడతాయి. అంటే ఈ విషయాన్ని మొదటిసారిగా గెలీలియో పైజావాలు గోపురం నుంచి ప్రయోగం చేసి చూశాడు. భూమి ఆకర్షణ శక్తి వస్తువులు మాస్ను బట్టి ఉంటుంది. మాస్ అంటే సాధారణ భాషలో బరువు, కానీ శాస్త్రీయ భాషలో చెప్పాలంటే చలనాన్ని నిరోధించే శక్తి అని అర్థం. ప్రతి వస్తువు ఉన్న స్థితిలోనే ఉండాలని కోరుతుంది. దాన్ని కలిగించాలంటే కొంత శక్తిని మనం వినియోగించాలి. ఈ మార్పును ప్రతి వస్తువు నిరోధిస్తుంది. అలాగే నిరోధించే శక్తి ఆ వస్తువును పదార్థరాశి మీద, అంటే ఆ వస్తువులో ఉన్న మొత్తం పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. ఆ పదార్థాన్నే శాస్త్రజ్ఞులు మాస్ అని ఒక పేరు పెట్టారు. ఎక్కువ మాస్ కలిగిన వస్తువును భూమి ఎక్కువ శక్తితో ఆకర్షిస్తుంది, తక్కువ మాస్ కలిగిన వస్తువును తక్కువ శక్తితో ఆకర్షిస్తుంది. ఇందువలనే భూమి ఆకర్షణ శక్తి వస్తువులపై మాస్ అనే ఒక చిన్న ఇందువలనే భూమి ఆకర్షణ శక్తి వస్తువుల మాస్పై ఆధారపడి ఉంటుంది. అందుకనే బరువైన వస్తువులు తేలికైన వస్తువులు సమాన వేగంతో నేల మీద పడతాయి. ఇది గెలీలియో మనకు అందించిన అపూర్వమైన జ్ఞానం. అయితే భూమి ఆకర్షణ శక్తి వస్తువు దూరంగా ఉన్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అందువల్ల యాపిల్ పండు మీద భూమి ఆకర్షణ కంటే చంద్రుని మీద భూమి ఆకర్షణ శక్తివ చంద్రుని మీద భూమి ఆకర్షణ శక్తి చాలా తక్కువ. కానీ యాపిల్ పండు కంటే చంద్రుడి మాస్ చాలా ఎక్కువ కదా. అందువల్ల భూమి యాపిల్ పండును కంటే చంద్రుణ్ణి ఎంతో అధిక శక్తితో ఆకర్షిస్తుంది. అందుకనే చంద్రుడు భూమికి 238,000 మైళ్ళ దూరాన ఉన్నాడు. భూమి ఆకర్షణ నుంచి తప్పించుకోలేక ఉపగ్రహంగా దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఇవన్నీ ఆలోచించి న్యూటన్ విశ్వంలోని ప్రతి వస్తువునకు వర్తించగలిగిన గురుత్వాకర్షణ శక్తిని సిద్ధాంతంగా కనుగొన్నాడు. ఈక్వేషన్లు వగైరా గొడవ లేకుండా సులభంగా దీన్ని చెప్పాలంటే ఏ 2 వస్తువుల మధ్యనైనా ఆకర్షణ శక్తి వాటి ద్రవ్యరాశులను బట్టి వాటి మధ్య దూరాలను బట్టి ఉంటుంది. లిస్నర్స్, ఇంతవరకు చంద్రుడి పైన ఉన్నటువంటి భూమి యొక్క ఆకర్షణ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇంకొన్ని విషయాలతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: పబ్లిక్ వైఫై వాడుతున్నారా? అందులో బ్యాంక్ లావాదేవీలు చేయకండి. మీ సమాచారం హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4లో మాస్త్ టైం పాస్. మరి ఈ రోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి అయితే నేను మీ ఆర్జే భవ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, అలా కాల్ చేస్తూ ఉండండి. నేను ఇలా ఒక చిన్న బ్రేక్ తీసుకొని తిరిగి వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆధునిక షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్.

0: స్టెఫ్లేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0881627796237295.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. మరి ఈరోజు మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో హలో
5: గుడ్ ఈవినింగ్ మేడం.
4: గుడ్ ఈవినింగ్ అండి. సారీ అండి, కొంచెం వినపడలేదు. హలో హలో వినపడుతుందా అండి?
5: హలో గుడ్ ఈవినింగ్ మేడం.
4: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో
4: హలో
5: హలో మేడం.
4: హలో వినపడుతుందా అండి?
5: ఇప్పుడు వినిపిస్తుంది మేడం. గుడ్ ఈవినింగ్ మేడం.
4: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: కడప నుంచి కొండారెడ్డి మేడం.
4: కొండారెడ్డి గారు ఎలా ఉన్నారు?
5: చాలా బాగున్నాం, మీరు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను.
4: చాలా థ్యాంక్స్ అండి. మరి ఈ రోజు నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే వచ్చేసానండి, మరి ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నారా?
5: చెప్పండి మేడం. చెప్తే ఆన్సర్ చూస్తుంటేనే బాగుంటుంది మేడం.
4: ఓకే అండి, మరి అడగనా?
5: చెప్పండి మేడం.
4: కాళ్ళు 4 ఉంటాయి కానీ నడవదట, వీపు ఉంటుందట కానీ పడుకోదట, మరి ఏమై ఉంటుంది?
5: అంటే పొడుపు కథ అడిగారు మేడం.
4: ఏంటండి
5: పొడుపు కథ అడిగారు మేడం?
4: అవునండి.
5: ఏది మేడం మళ్ళీ చెప్పండి?
4: కాళ్ళు 4 ఉంటాయి కానీ నడవదట, వీపు కూడా ఉంటుందట కానీ పడుకోదట, మరి ఏమై ఉంటుంది?
5: అర్థం కాలే మేడం. చెప్పలేదు.
4: క్వశ్చన్ అర్థం కావట్లేదండి.
5: అర్థమైంది మేడం, సడన్ గా చెప్పలేదు అంటున్నా.
4: మీరు ఆలోచించండి, మేము లాస్ట్ లో అయితే ఆన్సర్ చెప్తాము. మరి ఈ రోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
5: నా స్వామి రంగా నుంచి నా స్వామి రంగా టైటిల్ సాంగ్ మేడం.
4: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
5: నా భార్య రామలక్ష్మికి హాయ్ చెప్తున్నాను మేడం.
4: ఓకే అండి. మరి మీరు కోరుకున్న వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గురుశంకర్, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: గురుశంకర్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాను మేడం.
0: మరి ఈరోజు క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా?
1: విన్నాను. నాలుగు కాళ్ళు ఉంటాయి కానీ ఏదో ఈసారి చెప్పండి మేడం.
0: కాళ్ళు నాలుగు ఉంటాయి కానీ నడవదు, వీపు కూడా ఉంటుంది కానీ పడుకోదు, మరి ఏమై ఉంటుంది?
1: మంచం అనుకుంటున్నా మేడం నేను.
0: వంట ఎందుకంటారు?
1: మంచం మంచం
0: మంచమా?
1: మనం పనుకుండే మంచం.
0: అవునా? మరి ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను.
1: ఓకే ఓకే మేడం.
0: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు యమదొంగ మూవీ నుంచి రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే సాంగ్ వినిపించారు.
0: ఓకే అండి, మస్తు జోష్ లో ఉన్నట్టున్నారు. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: ఫస్ట్ మీకే పెద్ద హాయ్ మేడం, మన రేడియో శ్రోతలందరికీ మీకు పెద్ద హాయ్ మేడం, బాయ్ మేడం.
0: ఓకే అండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అండి, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సాదిక్, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను.
0: సాదిక్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి, మీరు?
0: మేము కూడా బాగున్నామండి. మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా?
1: విన్నానండి.
0: అవునంటారా? సరే, మరి ఆన్సర్ అయితే మేము లాస్ట్ లో రివీల్ చేస్తాం.
1: ఓకే అండి.
0: మరి ఎవరికైనా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?
1: అలా ఏం లేదండి.
0: ఎవరికైనా హాయ్ చెప్తారా?
1: లేదండి, మామూలుగా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్తా.
0: ఓకే అండి. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: సాహో మూవీ నుంచి ఏ చోట నువ్వు ఉన్న సాంగ్ వినాలనుకుంటుంది.
0: ఓకే అండి. మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మా అంటే నేను ఈ సురుగుల్లో ఇది నంది అనుకున్నాను మేడం గారు.
1: అవునా, ఎందుకు?
0: అది కాళ్ళు ఉంటాయి కానీ నిద్రపోదు కదా.
1: నిద్రపోదా? ఓకే అండి, లాస్ట్ లో అయితే ఆన్సర్ చెప్పేస్తాం. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: మంచి కుటుంబం చిత్రం పేరు మేడం గారు. తుళ్ళి తుళ్ళి పడుతుంది తొలకర వయస్సు అనే పాట మేడం గారు.
1: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మన పోలేరయ్య అంపాపురం చిరంజీవి గారికి మేడం గారు.
1: ఓకే అండి,
0: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
1: ఓకే అండి, మీకు కూడా కృతజ్ఞతలండి. మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు శంకరయ్య, మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరుపాడు మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా?
1: విన్నా మేడం.
0: మరి ఏమై ఉంటుంది అంటారు ఆన్సర్?

0: నాలుగు కాళ్ళు ఉంటాయి కానీ నడవలేదు, వీపు ఉంటది కానీ పండుకోలేదు.
1: అవునండి.
0: నాలుగు కాళ్ళు అంటే కుర్జీకి నాలుగు కాళ్ళు ఉంటాయి, వీపు ఆనుకునేది వీపు ఉంటది కానీ పండుకోలేదు. కుర్జీ మేడం.
1: అవునంటారా? సరే మరి ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాము.
0: ఓకే మేడం.
1: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: డీజే డిల్లు 2 లో
1: ఆ మూవీ నుండి
0: రాధిక రాధిక అనే సాంగ్ ఉంటుంది కదా మేడం.
1: ఓకే అండి.
0: ఆ పాట వినిపించండి మేడం. మా మిత్రుడు బండార్ తిరుమూర్తులు గుప్తా గారికి, నెల్లిమెల్లి వెంకటరెడ్డి గారికి, పాలెం పోలయ్య గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, మా బామర్ది సోమనాథం జనార్దన్ గారికి, తపలమస్తాన్ బాయ్ గారికి మేడం.
1: ఓకే అండి. మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పారి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: నేను చాలా బాగున్నాను హరినాథ్ రెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. విష్ణు స్టాఫ్ అందరికి, విజయ మేడం గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలతో. మేడం రేపు పెళ్లిళ్ళు చాలా ఉన్నాయి మేడం.
0: అవునండి.
1: నూతన వధూవరుల కోసం పెళ్లి పుస్తకం నుంచి శ్రీరస్తు శుభమస్తు అనే పాట మేడం.
0: ఓకే అండి.
1: మా కుటుంబ సభ్యుల తరఫున అందరికి నూతన వరులకు హాయ్ చెప్తూ మేడం ఈ పాట నూతన వధూవరుల కోసం మేడం అందరికి.
0: ఓకే అండి.

0: మరి ఈ రోజు ఒక
1: తర్వాత వింటాను మేడం.
0: అవునా? ఓకే అండి. మరి నూతన వధువరులందరికి హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, గుడ్ ఈవినింగ్. బాగున్నారా?
0: గుడ్ ఈవినింగ్ అండి. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నాను మేడం. నా పేరు సుబ్రహ్మణ్యం, ఫ్రమ్ మొగల్తూరు.
0: ఏం పేరండి?
1: సుబ్రహ్మణ్యం.
0: ఆ సుబ్రహ్మణ్యం గారు, మరి ఈ రోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా?
1: మేడం ఒక్కసారి మళ్ళీ చెప్పండి.
0: సరే అండి. కాళ్ళు నాలుగు ఉంటాయి కానీ నడవదట, వీపు ఉంటుంది కానీ పడుకోదట, మరి ఏమై ఉంటుంది? ఏంటిదండి? అవునంటారా? సరే మరి నేను ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను.
1: ఓకే మేడం. మేడం నిన్న గీతా మాధురి గారి గాయని పుట్టినరోజు అండి, నాకు కాల్ దొరకలేదు.

0: చెప్తున్నాను డివేటెడ్ గా. తర్వాత మన కాలస్ అందరికి, డైలీ కాలస్ అందరికి పెద్ద హాయ్ చెప్తున్నాను. తర్వాత గీతా మాధురి గారి పాట అడుగుతున్నానండి, సినిమా పేరు ఐడియా లేదు. పర్వాలేదు పర్వాలేదు అని వస్తుందండి సాంగ్ ఆవిడ పాడింది.
1: అవునండి,
0: ఆ సాంగ్ వేయండి.
1: ఓకే అండి. మరి మీరు చెప్పిన వాళ్ళందరికి హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం, కాదర్ భాష మేడం.
0: నమస్తే కాదర్ భాష గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.

0: అవునా? మరి ఈరోజు
1: చిన్న చిన్న ఒక బిట్ ఒకటి చెప్తాను.
0: చెప్పండి.
1: మీకు తెలిస్తే చెప్పేయండి, లేకపోతే పర్వాలేదు.
0: ఓకే అండి, అడగండి.
1: ఒక అతను రాంగ్ రూట్ లో వెళ్తున్నాడు. పోలీసులు వానికి ఏ ఫైన్ వేయలేదు, ఏవి పెనాల్టీ వేయకుండా వదిలేశారు. ఎందువల్ల?
0: అది అంబులెన్స్ అయి ఉంటుందా
1: మేడం?
0: అంబులెన్స్ అయి ఉంటుందా ఆ వెహికల్?
1: వాహనం అని కాదు, రాంగ్ రూట్ లో వెళ్తున్నాడు. అది ఏ వాహనమో తెలియదు. మీరు చెప్పమంటే చెప్పేస్తా.
0: అవునా? సరే మరి చెప్పండి.
1: అతను నడిచి వెళ్తున్నాడు గనక.
0: అయ్యా, మామూలుగా చెప్పలేదు కండి, చాలా హుషారుగా ఉన్నట్టున్నారు.
1: ఉండాలి కదా మేడం, సంతోషంగా ఉంటే సుబంబలం.
0: అవునండి. మరి నేను అడిగిన చెప్పండి.
1: చెప్పండి.
0: మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తెలుసా మీకైతే?
1: ఏదో చెప్పండి.
0: సరే మరి, కాళ్ళు నాలుగు ఉంటాయి కానీ నడవదట, వీపు ఉంటుంది కానీ పడుకోదట, మరి ఏమై ఉంటుంది?
1: చెప్పలేను మేడం.
0: అవునా? సరే మరి నా ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తాను. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు మాతృదేవోభవ. మా పువ్వులు అని పాట చూడండి, నా నాగర్ గారిది. కలవలు కలవలు పువ్వులు పూచేనా.
0: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: సంతానబాయి గారు, అల్లగడ్డ పోలయ్య గారు మేడం.
0: ఓకే అండి. మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాట అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం గారు, అశోక్ మేడం, మార్కాపురం.
0: ఎలా ఉన్నారు అశోక్ గారు?
1: మేడం బాగున్నాను మేడం.
0: మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా?
1: విన్నాను మేడం. నాలుగు కాళ్ళు ఉంటుంది కానీ నడవలేదు. అంటే నేను అందరు చెప్పినట్టుగానే నేను కూడా కూర్చొని అనుకుంటున్నాను మేడం.
0: అవునంటారా? సరే, మరి ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తాను.
1: ఓకే మేడం గారు.
0: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: మేడం దేశముద్ర మూవీ, ఆ మూవీలో సస్తే గొడవ లేదు సాంగ్ అండి మేడం.
0: ఓకే అండి,
1: ఆ సాంగ్ ప్లే చేయండి మేడం గారు.
0: మరి ఈరోజు ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: లిజనర్స్ అందరికీ హాయ్ మేడం.
0: ఓకే అండి.
1: ఓకే మేడం గారు, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి. మీరు చెప్పినట్టు లిజనర్స్కి అందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజనర్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా. చిట్టు తల్లి, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను చిట్టు తల్లి.
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, లైవ్ వింటున్నాం, సరదాగా సంతోషంగా చేస్తున్నారు. మీకు అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు.
0: చాలా థ్యాంక్స్ అండి. మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా?
1: క్వశ్చన్ అడిగారు, నేను కూడా కుర్చీ అని అనుకుంటున్నాను. కాకపోతే నేనే లాస్ట్ కాదు కాబట్టి నా తర్వాత మీరు ఎలాగో చెప్పేస్తా, ఎలాగో తెలుసుకుంటాను.
0: ఓకే అండి, మరి ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్పేస్తాం.
1: తప్పకుండా అండి, తప్పకుండా. మీరు చెప్తారు, మేము అందరూ తెలుసుకుంటామండి. మేము చెప్పి కరెక్టా కాదా అని చెప్పేసి వివరించుకుంటామండి.
0: అవునండి. మరి ఈ రోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ఇటీవల సీనియర్ యాక్టర్ శంకరమంచి షావుకర్ జానకి గారు కాలం చేశారు కదమ్మా.
0: ఏంటండి, మళ్ళీ చెప్పండి ఒకసారి.
1: షావుకర్ జానకి గారు ఈ మధ్య చనిపోయారు. చిన్న యాక్టర్ గారు అండి ఆవిడ.
0: ఓకే,
1: ఆమెకి నివాళిగా ఒక పాట అడుగుదాం అనుకుంటున్నాను. మిమ్మల్ని
0: మరి చెప్పండి, ఏం పాట కావాలి?
1: మంచి మనసులు. 1962 వచ్చిందండి మంచి మనసులు.
0: ఆ మూవీ నుండి
1: మంచి మనసుల చిత్రంలో ఎస్ జానకి పాడిన పాట, గీత రచన ఆచార్య హత్రేయ, సంగీతం కేవి మహాదేవన్. ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా అనే పాట ఉందమ్మా.
0: ఓకే అండి.
1: ఈ పాట ఎందుకు అడుగుతున్నానంటే తల్లి, ఈ పాటలో మీరు కూడా ఆలోచిస్తే అవును కదండి త్రిమూర్తులు గారు అంటారు. ఒక మాట చెప్తాను.
0: చెప్పండి.
1: మొన్న పాపం జూలై 11వ తారీఖునేమో గాయని ఆ జానకమ్మ గారు, ఆ ఎస్ జానకమ్మ గారు, కృష్ణా జానకమ్మ గారు కాలం చేశారండి. ఈ ఆగస్టు 21వ ప్రాంతంలోనేమో ఈ సినిమా యాక్టర్ నటీమణి జానక్ గారు కాలం చేశారండి. అయితే ఈ పాటలో ఆంతర్యం ఏంటంటే, మంచి మసలు చిత్రంలో ఈ పాటను ఆ జానక్ గారు పాడారు, ఆ పాటకి ఈ జానక్ గారు నటించారండి ఈ పాట. అందుకని ఈ పాట పాడింది జానకమ్మే, పాటలో నటించింది జానకమ్మే. ఆ జానకి శంకరమంచి జానకి గారు, ఈ జానకి ఎస్ జానకి గారు, కృష్ణ జానకి గారు. అందువల్ల ఈ పాట అడుగుతున్నాను. ఈ పాట మా అక్క గారు గొల్ప నాగలక్ష్మి గారికి, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లికి, బొడ్డోడి జగన్నాథరావు మాస్టర్ గారికి, నల్లబిల్లి వెంకటరెడ్డి గారికి, శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, పిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, మస్తాన్ బాషా గారికి, బండారు శంకరయ్య గారికి, వీరందరి తరఫున కూడా ఆ ఇద్దరు జానకీలకి కూడా నివాళి తెలియపరుస్తూ, నా తరఫున ప్రత్యేకంగా వారిద్దరికి నివాళి తెలియపరుస్తూ, ఈ పాట కోసం ఎదురు చూస్తూ, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నానమ్మా.
0: ఓకే అండి, ఖచ్చితంగా. ఓకే అండి, మరి మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, మరి ఈరోజు అడిగిన క్వశ్చన్కి అయితే చాలా మంది కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పేశారండి. మరి కరెక్ట్ ఆన్సర్ అయితే చేరే అండి. మరి ఈ రోజు లైవ్లో అయితే మనం చక్కచక్కని సాంగ్స్ వినేసాము, మంచి మంచిగా కబుర్లు చెప్పుకుందాము. మరి రేపు ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి, మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్ టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిషన్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్.

సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: FM 90.4.
1: హాయ్ లిజినెస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ చాయిస్. లిజినెస్, ఏపీలో కొలువుల జాతరకు తొలి అడుగు పడింది. 10,060 పోస్టులు సమర్థుల కోసం ఎదురు చూస్తున్నాయి. 10వ తరగతి నుంచి పీజీ వరకు ప్రతి విద్యార్థితోనూ అవకాశం ఉంది. ఎక్కువ ఖాళీలకు సాధారణ డిగ్రీలే సరిపోతాయి. 1,000 పోస్టుల్లో ఒకటి సాధిస్తే చాలు, సుస్థిర కెరియర్ సొంతమైనట్లే. 4 విడతల్లో పలు నోటిఫికేషన్ల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మరి వీటిలో ఇప్పటికే 1,523 పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ మొదటి విడత నోటిఫికేషన్ జారీ చేసింది. 2వ విడతలో భర్తీ చేయనున్న 3,231 పోస్టుల్లో 149 గ్రూప్ 1 ఉద్యోగాలున్నాయి. 3వ విడతలోని 2,311 పోస్టుల్లో 673 గ్రూప్ 2 ఉద్యోగాలున్నాయి. డిఎడ్, బిఎడ్లతో 2,995 టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. హోంశాఖలో 1,900 పైగా కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులున్నాయి. 10,060 పోస్టుల్లో విభాగాలు, హోదాల వారి ఉన్న ఖాళీలు ప్రకటించారు. వీటిలో గ్రూప్ 1, గ్రూప్ 2లతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అటవీ అధికారులు, ఉద్యాన అధికారి, వెటనరీ వైద్యులు, ఇలా ఎన్నో కొలువులున్నాయి. వీటిలో ఎక్కువ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీతో పోటీ పడచ్చు, కొన్నింటికి మాత్రం ప్రత్యేక డిగ్రీలతోనే సాధ్యం. ఇలాంటి వాటితో అభ్యర్థులకు ఏ ఇబ్బంది లేదు, ఎందుకంటే వారి విద్యార్హత ప్రకారం ఆ పోస్టుకే ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఏదైనా డిగ్రీతో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2లతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ లాంటి పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలానే బిఎడ్ పూర్తి చేసుకున్న వారు బోధనా కొలువులతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2లకు కూడా పోటీ పడచ్చు. ఇలాంటప్పుడే ఏ వైపు మొగ్గు చూపాలో కొంచెం ఆలోచించాలి. 2 పడవల ప్రయాణమా, ఒకే పడవలో వెళ్లి తప్పకుండా లక్ష్యాన్ని అధిగమించడమా అనేది నిర్ణయించుకోవాలి. పూర్తి ప్రకటనలు వెలువడిన తర్వాత సంబంధిత జోన్, జిల్లాల వారి ఉన్న ఖాళీలకు అనుగుణంగా ఏ పరీక్షను లక్ష్యంగా చేసుకోవచ్చో స్పష్టతొస్తుంది. అయితే అప్పటిదాకా వేచి చూడకుండా సన్నద్ధతను మాత్రం ఇప్పటినుంచి ప్రారంభించాలి, ఎందుకంటే ముందు నుంచి నిబద్ధతతో శ్రమించిన వారి లక్ష్యాన్ని అందుకోగలరు. ముందుగా మీరు రాయాలనుకుంటున్న పరీక్ష గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అంటే సిలబస్, చదవాల్సిన పుస్తకాలు సిద్ధం చేసుకోవాలి. పరీక్షపై పూర్తి అవగాహన తెచ్చుకుంటే విజయానికి మొదటి అడుగు పడినట్లే. ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోటీ తీవ్రంగానే ఉంటుందని మాత్రం మర్చిపోకూడదు. అలానే భయపడాల్సిన అవసరం లేదు. మీ శ్రమే పెట్టుబడి, కసితో చదివిన వారిది విజయం, కృషితో నాస్తి దుర్భిక్షం. లిజినెస్, మరిన్ని వివరాలు తెలుసుకోబోయేందుకు ఒక చక్కని పాటను విందాం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: August 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, MBBS DC క్లినికల్ కార్డియాలజిస్ట్.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం గుండె దడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ళ వాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
1: ECG 2D ఎకో ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
3: వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్. లిజినెస్ మరి ప్రస్తుతం దాదాపు అన్ని పోటీ పరీక్షల్లోనూ ప్రశ్నలు అడిగే

జ్ఞానంలో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. కేవలం సమాచారం తెలిస్తే సమాధానం గుర్తించేలా అవి ఉండటం లేదు. అనువర్తన విశ్లేషణల మీద ఆధారపడే ప్రశ్నల సంఖ్య పెరుగుతోంది. దాదాపు అన్ని పరీక్షలు ఆబ్జెక్టివ్ తరహాలోనే నిర్వహిస్తున్నప్పటికీ బిట్ల రూపంలో చదివితే ప్రయోజనం ఉండదని గుర్తించాలి. ముందు కాన్సెప్ట్లు చదివి ఆ తర్వాతే మాదిరి ప్రశ్నలు, మాక్ టెస్టులు సాధన చేయాలి. ప్రశ్న ఎలా అడిగినప్పటికీ సమాధానం గుర్తించాలంటే కాన్సెప్ట్లు, ప్రాథమిక అంశాలపై దృష్టి సారించాలి. అకాడమిక్ పరీక్షలు ప్రశ్నలు గురిచూసి చెట్టు మీదన్న పిట్టను కొడితే సరిపోయేలా ఉంటాయి. కానీ పోటీ పరీక్షల్లో మాత్రం పిట్ట ఏ చెట్టు మీదుంది, ఆ చెట్టుతో పాటు పిట్ట ప్రత్యేకతలు, చుట్టూ ఉన్న వాతావరణం, ఆ పిట్ట స్వభావం, ఇలా ఎన్నో అంశాల మేళవింపుగా ప్రశ్నలుంటాయి. అందుకే ఎంతో మంది అకాడమిక్ విజేతలు పోటీ పరీక్షల్లో విఫలం కావడాన్ని మనం చూస్తూ ఉంటాం. అకాడమిక్స్ లో విజయానికి ఎనీథింగ్ ఆఫ్ సంథింగ్ పరిజ్ఞానం సరిపోతుంది. పోటీ పరీక్షలకు మాత్రం సంథింగ్ ఆఫ్ ఎనీథింగ్ నైపుణ్యం ఉన్నవారే రాణించగలరు. అకాడమిక్ ప్రశ్నలు ఒక అంశంలో విస్తృత పరిజ్ఞానం తెలుసుకునేలా రూపొందిస్తారు. పోటీ పరీక్షల ప్రశ్నలు భిన్న అంశాల్లో ఉన్న అవగాహనను తెలుసుకునేలా ఉంటాయి. పలు సందర్భాల్లో రెండు మూడు అంశాలను మేళవించి ఒకే ప్రశ్నగాను అడగచ్చు. అందువల్ల విషయ పరిజ్ఞానం విస్తృతంగా ఉంటేనే రాణించగలరు. ఇక పోటీ పరీక్షల్లో విజేత కావడానికి కేవలం తెలివితేటలే సరిపో. అందుకు తగ్గట్లుగా శ్రమించడం కీలకం. ఒక మోస్తరు తెలివితేటలున్నప్పటికీ నిబద్ధతతో కృషి చేస్తే, అంటే సాధన కోసం నిత్యం సమయాన్ని వెచ్చించాలి. ఫలితాలను పట్టించుకోకుండా కొన్నాళ్లు లేదా కొన్నేళ్లు అలిపెరగకుండా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తేనే విజయం వరిస్తుంది. శ్రమించే తత్వం ఉన్నవారికి అవకాశాలు దక్కుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఈ తరగతి స్వభావం ఎంతో ముఖ్యం. కాబట్టి మీ శ్రమే పెట్టుబడి, అది ప్రతిఫలం అందిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయానికి సబ్జెక్టులోని ప్రాథమిక అంశాలే ఎంతో కీలకం. ఎక్కువ ప్రశ్నలు విడిచుట్టే తిరుగుతాయి. మరి అంశాల్లో పట్టున్న వారి కొనసాగింపుగా ఉన్న కఠినమైన వాటిని కూడా సులువుగా నేర్చుకోగలరు. ప్రాథమిక అంశాలు పునాదులాంటివి. అందువల్ల 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సైన్స్, సోషల్ పుస్తకాలు విస్తృతంగా చదవాలి. లిజినెస్ మరిన్ని వివరాలు తెలుసుకోబోయేందుకు ఒక చక్కని పాటను విందాం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్. లిజినెస్ అటు ప్రవేశ పరీక్షలు, ఇటు పోటీ పరీక్షలు, అర్హుల ఎంపికలు యాటిట్యూడ్ కు ప్రాధాన్యం పెరుగుతుంది. మీ లక్ష్యం ఏదైనప్పటికీ, మీరు ఏ దారి ఎంచుకున్నప్పటికీ యాటిట్యూడ్ ని నిర్లక్ష్యం చేయొద్దు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, ప్యూర్ సైన్స్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు జనరల్ మ్యాథ్స్ అంశాల్లో పట్టు పెంచుకోవడం తప్పనిసరి. చిన్న తరగతుల్లో నేర్చుకునే కాసాగు, గాసాబా, సగటు శాతాలు, వడ్డీలు, దూరాలు, వేగాలు, ఈ అంశాలను స్పృశించని పోటీ పరీక్షలు ఇవ్వంటే అతిశయోక్తి కాదు. అందువల్ల వీటిని బాగా సాధన చేయాలి. ఇక మీరు రాయాలనుకుంటున్న పరీక్షకు సంబంధించి పాత నోటిఫికేషన్ శ్రద్ధగా గమనించాలి. అందులోని సిలబస్ వివరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతిరోజు 8 గంటల అధ్యయనం ఉండేలా, ఆచరణకు వీలయ్యేలా రోజువారీ ప్రణాళిక రూపొందించుకోవాలి. తాజా అభ్యర్థులైతే సిలబస్ లోని విభాగాలు, పాఠ్యాంశాల వారి ప్రాథమిక అంశాలతో అధ్యయనం ప్రారంభించాలి. పరిమిత పుస్తకాలని విస్తృతంగా చదవాలి. ఏదైనా విభాగం నుంచి ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత అందులో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. అనంతరం ఆ అంశంలోని మార్క్ పరీక్ష రాయాలి. కనీసం 80% స్కోర్ పొందితే తర్వాత అంశంలోకి వెళ్లాలి. ఇదే పద్ధతిని అన్ని విభాగాల్లోనూ కొనసాగించాలి. పాత ప్రశ్న పత్రాలు బాగా అధ్యయనం చేయాలి. సబ్జెక్టులు, అంశాలు, విభాగాల వారి పరీక్షలు లభిస్తున్న ప్రాధాన్యం గురించి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్న వాటిపై మరింత దృష్టి సారించాలి. సిలబస్ మొత్తం చదవడం పూర్తయిన తర్వాత పరీక్షకు ముందు కనీసం 10 మాక్ టెస్టులు రాసి ఫలితాలు విశ్లేషించుకోవాలి. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. పరీక్షల వారీగా మెరుగుపడుతున్నారా లేదా గమనించాలి. మీరు శ్రమకి దాసులైతేనే విజయానికి అర్హులవుతారు. నిబద్ధతతో చేసే కృషి మిమ్మల్ని గమ్యాన్ని చేరుస్తుంది. ఆబ్జెక్టివ్ పరీక్షలో విజయానికి వేగం, ఖచ్చితత్వం, ఈ రెండు కూడా ఎంతో కీలకం. ఇందుకోసం వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడమే అత్యుత్తమమైన మార్గం. ఆన్లైన్ వేదికల్ని అవసరం మేరకే ఉపయోగించుకోండి. సోషల్ మీడియా పద్మవ్యూహంలో చిక్కుకోకుండా ఎవరికి వారే స్పష్టమైన లక్ష్మణ రేఖలు విభజించుకోవాలి. లేదంటే మీ సమయం వృధా. మేలు కంటే కీడే ఎక్కువ అని గుర్తుంచుకోవాలి. మరింకెందుకు ఆలస్యం? ఇప్పటి నుంచే చదవండి. పరీక్ష ముందు రోజు వరకు చదువుతూనే ఉండండి. కొలువల కోట మీద విజయ పతాకం ఎగరేయండి. ఏమంటారు, తిరిగి ప్రసారమయ్యే కెరియర్ చాయిస్ కార్యక్రమంలో వెలకరిద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: Vishnu FM 90.4.
1: హాయ్ లిజనర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరియర్ చాయిస్. లిజనర్స్, ఏపీలో కొలువుల జాతరకు తొలి అడుగు పడింది. 10,060 పోస్టులు సమర్థుల కోసం ఎదురు చూస్తున్నాయి. 10వ తరగతి నుంచి పీజీ వరకు ప్రతి విద్యార్థితోనూ అవకాశం ఉంది. ఎక్కువ ఖాళీలకు సాధారణ డిగ్రీలే సరిపోతాయి. 1,000 పోస్టుల్లో ఒకటి సాధిస్తే చాలు, సుస్థిర కెరియర్ సొంతమైనట్లే. 4 విడతల్లో పలు నోటిఫికేషన్ల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మరి వీటిలో ఇప్పటికే 1,523 పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ మొదటి విడత నోటిఫికేషన్ జారీ చేసింది.

రెండో విడతలో భర్తీ చేయనున్న 3231 పోస్టుల్లో 149 గ్రూప్ 1 ఉద్యోగాలున్నాయి. మూడో విడతలోని 2311 పోస్టుల్లో 673 గ్రూప్ 2 ఉద్యోగాలున్నాయి. డిఎడ్ బిఎడ్లతో 2995 టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. హోంశాఖలో 1900కు పైగా కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులున్నాయి. 10060 పోస్టుల్లో విభాగాలు, హోదాల వారి ఉన్న ఖాళీలు ప్రకటించారు. వీటిలో గ్రూప్ 1, గ్రూప్ 2లతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అటవీ అధికారులు, ఉద్యాన అధికారి, వెటనరీ వైద్యులు, ఇలా ఎన్నో కొలువులున్నాయి. వీటిలో ఎక్కువ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీతో పోటీ పడచ్చు. కొన్నింటికి మాత్రం ప్రత్యేక డిగ్రీలతోనే సాధ్యం. ఇలాంటి వాటితో అభ్యర్థులకు ఏ ఇబ్బంది లేదు, ఎందుకంటే వారి విద్యార్హత ప్రకారం ఆ పోస్టుకే ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఏదైనా డిగ్రీతో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2లతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ లాంటి పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలానే బిఎడ్ పూర్తి చేసుకున్న వారు బోధనా కొలువులతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2లకు కూడా పోటీ పడచ్చు. ఇలాంటప్పుడే ఏ వైపు మొగ్గు చూపాలో కొంచెం ఆలోచించాలి. రెండు పడవల ప్రయాణమా, ఒకే పడవలో వెళ్లి తప్పకుండా లక్ష్యాన్ని అధిగమించడమా అనేది నిర్ణయించుకోవాలి. పూర్తి ప్రకటనలు వెలువడిన తర్వాత సంబంధిత జోన్, జిల్లాల వారి ఉన్న ఖాళీలకు అనుగుణంగా ఏ పరీక్షను లక్ష్యంగా చేసుకోవచ్చో స్పష్టతొస్తుంది. అయితే అప్పటిదాకా వేచి చూడకుండా సన్నద్ధతను మాత్రం ఇప్పటి నుంచి ప్రారంభించాలి, ఎందుకంటే ముందు నుంచి నిబద్ధతతో శ్రమించిన వారి లక్ష్యాన్ని అందుకోగలరు. ముందుగా మీరు రాయాలనుకుంటున్న పరీక్ష గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అంటే సిలబస్, చదవాల్సిన పుస్తకాలు సిద్ధం చేసుకోవాలి. పరీక్షపై పూర్తి అవగాహన తెచ్చుకుంటే విజయానికి మొదటి అడుగు పడినట్లే. ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోటీ తీవ్రంగానే ఉంటుందని మాత్రం మర్చిపోకూడదు. అలానే భయపడాల్సిన అవసరం లేదు. మీ శ్రమే పెట్టుబడి. కసితో చదివిన వారిది విజయం, కృషితో నాస్తి దుర్భిక్షం. లిజనర్స్, మరిన్ని వివరాలు తెలుసుకోబోయేందుకు ఒక చక్కని పాటను విందాం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్. లిజినెస్ మరి ప్రస్తుతం దాదాపు అన్ని పోటీ పరీక్షల్లోనూ ప్రశ్నలు అడిగే విధానంలో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. కేవలం సమాచారం తెలిస్తే సమాధానం గుర్తించేలా అవి ఉండటం లేదు. అనువర్తన విశ్లేషణల మీద ఆధారపడే ప్రశ్నల సంఖ్య పెరుగుతోంది. దాదాపు అన్ని పరీక్షలు ఆబ్జెక్టివ్ తరహాలోనే నిర్వహిస్తున్నప్పటికీ బిట్ల రూపంలో చదివితే ప్రయోజనం ఉండదని గుర్తించాలి. ముందు కాన్సెప్ట్లు చదివి ఆ తర్వాతే మాదిరి ప్రశ్నలు, మాక్ టెస్టులు సాధన చేయాలి. ప్రశ్న ఎలా అడిగినప్పటికీ సమాధానం గుర్తించాలంటే కాన్సెప్ట్లు, ప్రాథమిక అంశాలపై దృష్టి సారించాలి. అకాడమిక్ పరీక్షలు ప్రశ్నలు గురి చూసి చెట్టు మీదన్న పిట్టను కొడితే సరిపోయేలా ఉంటాయి. కానీ పోటీ పరీక్షల్లో మాత్రం పిట్ట ఏ చెట్టు మీద ఉంది, ఆ చెట్టుతో పాటు పిట్ట ప్రత్యేకతలు, చుట్టూ ఉన్న వాతావరణం, ఆ పిట్ట స్వభావం, ఇలా ఎన్నో అంశాల మేళవింపుగా ప్రశ్నలుంటాయి. అందుకే ఎంతో మంది అకాడమిక్ విజేతలు పోటీ పరీక్షల్లో విఫలం కావడాన్ని మనం చూస్తూ ఉంటాం. అకాడమిక్స్ లో విజయానికి ఎనీథింగ్ ఆఫ్ సంథింగ్ పరిజ్ఞానం సరిపోతుంది. పోటీ పరీక్షలకు మాత్రం సంథింగ్ ఆఫ్ ఎనీథింగ్ నైపుణ్యం ఉన్నవారి రాణించగలరు. అకాడమిక్ ప్రశ్నలు ఒక అంశంలో విస్తృత పరిజ్ఞానం తెలుసుకునేలా రూపొందిస్తారు. పోటీ పరీక్షల ప్రశ్నలు భిన్న అంశాల్లో ఉన్న అవగాహనను తెలుసుకునేలా ఉంటాయి. పలు సందర్భాల్లో 2-3 అంశాలను మేళవించి ఒకే ప్రశ్నగాను అడగచ్చు. అందువల్ల విషయ పరిజ్ఞానం విస్తృతంగా ఉంటేనే రాణించగలరు.

ఇక పోటీ పరీక్షల్లో విజేత కావడానికి కేవలం తెలివితేటలే సరిపో. అందుకు తగ్గట్లుగా శ్రమించడం కీలకం. ఒక మోస్తరు తెలివితేటలున్నప్పటికీ నిబద్ధతతో కృషి చేస్తే, అంటే సాధన కోసం నిత్యం సమయాన్ని వెచ్చించాలి. ఫలితాలను పట్టించుకోకుండా కొన్నాళ్లు లేదా కొన్నేళ్లు అలిపెరగకుండా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తేనే విజయం వరిస్తుంది. శ్రమించే తత్వం ఉన్నవారికి అవకాశాలు దక్కుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఈ తరగతి స్వభావం ఎంతో ముఖ్యం. కాబట్టి మీ శ్రమే పెట్టుబడి, అది ప్రతిఫలం అందిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయానికి సబ్జెక్టుల్లోని ప్రాథమిక అంశాలే ఎంతో కీలకం. ఎక్కువ ప్రశ్నలు విడిచుట్టే తిరుగుతాయి. మరి అంశాల్లో పట్టున్నవారి కొనసాగింపుగా ఉన్న కఠినమైన వాటిని కూడా సులువుగా నేర్చుకోగలరు. ప్రాథమిక అంశాలు పునాదులాంటివి. అందువల్ల 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సైన్స్, సోషల్ పుస్తకాలు విస్తృతంగా చదవాలి. లిజినెస్ మరిన్ని వివరాలు తెలుసుకోబోయేందుకు ఒక చక్కని పాటను విందాం.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: బ్యాంక్ మేనేజర్ అని ఫోన్ చేశారా? పిన్ నంబర్ అడుగుతున్నారా? గుర్తుంచుకోండి, బ్యాంక్ అధికారులు ఎప్పుడూ మీ వ్యక్తిగత వివరాలు అడగరు. కాల్ కట్ చేయండి, క్షేమంగా ఉండండి.
3: వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్. లిజినెస్ అటు ప్రవేశ పరీక్షలు, ఇటు పోటీ పరీక్షలు, అర్హుల ఎంపికలో యాటిట్యూడ్ కు ప్రాధాన్యం పెరుగుతోంది. మీ లక్ష్యం ఏదైనప్పటికీ, మీరు ఏ దారి ఎంచుకున్నప్పటికీ యాటిట్యూడ్ ని నిర్లక్ష్యం చేయొద్దు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, ప్యూర్ సైన్స్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు జనరల్, మ్యాథ్స్ అంశాల్లో పట్టు పెంచుకోవడం తప్పనిసరి. చిన్న తరగతుల్లో నేర్చుకుని కాసాగు, గాసాబా, సగటు, శేతాలు, వడ్డీలు, దూరాలు, వేగాలు, ఈ అంశాలను స్పృశించని పోటీ పరీక్షల్లేవంటే అతిశయోక్తి కాదు. అందువల్ల వీటిని బాగా సాధన చేయాలి. ఇక మీరు రాయాలనుకుంటున్న పరీక్షకు సంబంధించి పాత నోటిఫికేషన్ శ్రద్ధగా గమనించాలి. అందులోని సిలబస్ వివరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతిరోజు 8 గంటల అధ్యయనం ఉండేలా, ఆచరణకు వీలయ్యేలా రోజువారీ ప్రణాళిక రూపొందించుకోవాలి. తాజా అభ్యర్థులైతే సిలబస్ లోని విభాగాలు, పాఠ్యాంశాల వారి ప్రాథమిక అంశాలతో అధ్యయనం ప్రారంభించాలి. పరిమిత పుస్తకాలని విస్తృతంగా చదవాలి. ఏదైనా విభాగం నుంచి ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత అందులో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. అనంతరం ఆ అంశంలోనే మార్క్ పరీక్ష రాయాలి. కనీసం 80% స్కోర్ పొందితే తర్వాత అంశంలోకి వెళ్లాలి. ఇదే పద్ధతిని అన్ని విభాగాల్లోనూ కొనసాగించాలి. పాత ప్రశ్న పత్రాలు బాగా అధ్యయనం చేయాలి. సబ్జెక్టులు, అంశాలు, విభాగాల వారి పరీక్షలో లభిస్తున్న ప్రాధాన్యం గురించి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్న వాటిపై మరింత దృష్టి సారించాలి. సిలబస్ మొత్తం చదవడం పూర్తయిన తర్వాత పరీక్షకు ముందు కనీసం 10 మాక్ టెస్టులు రాసి ఫలితాలు విశ్లేషించుకోవాలి. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. పరీక్షల వారీగా మెరుగుపడుతున్నారా లేదా గమనించాలి. మీరు శ్రమకి దాసులైతేనే విజయానికి అర్హులవుతారు. నిబద్ధతతో చేసే కృషి మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది. ఆబ్జెక్టివ్ పరీక్షలో విజయానికి వేగం, ఖచ్చితత్వం, ఈ రెండు కూడా ఎంతో కీలకం. ఇందుకోసం వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడమే అత్యుత్తమమైన మార్గం. ఆన్లైన్ వేదికల్ని అవసరం మేరకే ఉపయోగించుకోండి. సోషల్ మీడియా పద్మవ్యూహంలో చిక్కుకోకుండా ఎవరికి వారే స్పష్టమైన లక్ష్మణ రేఖలు విభజించుకోవాలి. లేదంటే మీ సమయం వృధా. మేలు కంటే కీడే ఎక్కువ అని గుర్తుంచుకోవాలి. మరింకెందుకు ఆలస్యం? ఇప్పటి నుంచే చదవండి. పరీక్ష ముందు రోజు వరకు చదువుతూనే ఉండండి. కొలువల కోట మీద విజయ పతాకం ఎగరేయండి. ఏమంటారు? తిరిగి ప్రసారమయ్యే కెరియర్ చాయిస్ కార్యక్రమంలో వెలకరుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: స్క్రీన్ షేరింగ్ యాప్స్ వాడుతున్నప్పుడు జాగ్రత్త, మీరు ఏం టైప్ చేస్తున్నారో అవతల వారు చూడగలరని మర్చిపోకండి.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122. మరికొద్ది క్షణాల్లో తీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆజే గాయత్రి. వెల్కమ్ టు థీన్ మార్. సో లిసనర్స్, మరి వాళ్ళ థీన్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అంటే విని ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ లిసనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
2: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
4: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు థీమ్ మార్. సో లిసనర్స్, మరి వాళ్ళ థీమ్ మార్ కార్యక్రమంలో మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే బొమ్మను గీస్తే ఫ్రమ్ ద మూవీ బొమ్మరిల్లు. సిద్ధార్థ్ అండ్ జనీలియా రెయిల్రోస్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా జిన్ శ్రీనివాస్ అండ్ గోపికా పూర్ణిమ గారు కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే భాస్కర్ భట్ల రవి కుమార్ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే పల్ ఫ్రమ్ ద మూవీ జలేబీ. వరుణ్ మిత్రా లీడ్ రోల్ గా నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే జావేద్ అందించగా, అజిత్ సింగ్ అండ్ శ్రేయా ఘోషల్ కలిపి ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే ప్రశాంత్ అండ్ కునాల్ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సో లిసనర్స్ ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక అదిరిపోయే తమిళ సాంగ్ అయితే ప్లే చేసబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు.

0: లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే ఏంటి ఏంటి తమ్ము వెంకీత గోవిందం. విజయ్ దేవరకొండ అండ్ కమానున్నాలు ఇద్దరు నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే గోపీ సుందర్ అందించగా, చిన్మయ శ్రీప్రద ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే శ్రీమాన్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేసబోతున్నాం. లిజన్ ఎంజాయ్.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించి వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
2: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న హిందీ సాంగ్ ఏంటంటే ఓ దిన్

0: ஆப்போசிட் வேணுகோபால் சுவாமி டெம்பிள், சண்டே மார்க்கெட், பீம்வரம். கான்டாக்ட் 9703334116 9703334122.
1: మీ పాస్వర్డ్ 1 2 3 4 లేదా పాస్వర్డ్ అని ఉందా? అయితే మీరు దొంగలకు దారి చూపిస్తున్నట్టే. బలమైన పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి.
2: సో లిసనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దు

0: ఉంటుంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే అరెరే ఎక్కడ ఫ్రమ్ ద మూవీ నేను లోకల్. నాని అండ్ కీర్తి సురేష్ లీడర్స్ కి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా, నరేష్ అయ్యర్ అండ్ మనీష కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే శ్రీమణి గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీ కోసం ప్లే చేసబోతున్నాం. ఇస్ నిట్ అండ్ ఎంజాయ్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24

0: వ్యవస్థను అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపిరోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న హిందీ సాంగ్ ఏంటంటే అగర్ తుమ్ సాథ్ హో ఫ్రమ్ ద మూవీ తమాషా. రణబీర్ కపూర్ అండ్ దీపికా పడుకోన్ లీడర్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా, అల్కా యాగ్నిక్ అండ్ అజిత్ సింగ్ కలిపి ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే ఇర్షాద్ కమిల్ అందించారండి. మరి వీళ్ళందు కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నా. మ్యూజిక్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773. సో లిసనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ అండ్ ఎంజాయ్.
1: நினைச்சுண்டமா வெட்டி கழிச்சு போட்டுடுவேன்.

0: టైగర్ కాహుకు. అర్థమైందా రాజా?
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. మీ కంప్యూటర్ లేదా మొబైల్ సాఫ్ట్వేర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. అప్డేట్స్ మీ డివైస్ కు రక్షణ కవచాలు.
2: లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే తెలుసా తెలుసా ఫ్రమ్ ద మూవీ సరైనోడు. అల్లు అర్జున్ అండ్ రకుల్ప్రీత్ సింగ్ లీడ్ రోల్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ఎస్ తమన్ అందించగా, జూబిన్ అండ్ సమీరా కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే శ్రీమణి గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేసబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: లిజనర్స్ విన్నారు కదండి, మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందు ఉంటా. అంటే లైన్ స్టేట్ యూనియన్ రేడియో విష్ణు 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల స్తంభం. సెండింగ్ ఆఫ్ నేమ్ అజయ్ గాయత్రి.
2: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
0: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.